శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఉన్నటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 24వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 45 సెకండ్లు. శ్రోతలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: Independence Day, the president highlighted that the growth rate of the Indian economy is expected to be more than twice the average global growth rate.
1: Even in such trying circumstances, our economy is moving ahead as the fastest growing major economy in the world. According to economic projections, the growth rate of the Indian economy is expected to be more than twice the average of global growth rate. Atmanirbhar Bharat Abhiyan has further strengthened the foundation of our economic progress and national security.
0: President Draupadi Murmu highlighted that making the country Nakshal free is a major achievement, as for decades, Nakshalism posed a serious challenge to the nation. She said today, the areas once affected by Nakshalism are filled with enthusiasm. President Draupadi Murmu has approved 78 gallantry awards to the personnel of the Defence Forces and Central Armed Police Forces on the eve of Independence Day. 13 awards have been given posthumously. These are 9 Kirti Chakra, 1 Bhatu Shaurya Chakra, 19 Shaurya Chakra, 5 Bhatu Sena Medals, 36 Sena Medals, 3 Nau Sena Medals and 5 Vayu Sena Medals. The government has decided to remove the 12-minute advertisement duration cap for television channels. In a statement, Information and Broadcasting Ministry said that the decision will come into effect from the date of notification of the amendment in the Cable Television Networks Rules 1994 in the Gazette. It said that in view of the changes that have occurred in the TV broadcasting sector, a need was felt to revisit the stipulations relating to advertisement duration. The statement added that in India, the sector is heavily dependent on advertising, irrespective of whether a channel is pay or free to air. It said there was a non-level playing field for traditional TV channels vis-a-vis digital media, where no such stipulation on advertisement cap regulation exists. The National Testing Agency, NTA, will release the provisional answer keys for UGC NET June 2026, CSIR NET, ICAR All India Entrance Exam for admission and All India Competitive Examination for PhD programs tomorrow. The NTA said that the provisional answer keys will be published on its website. It advised candidates to rely only on official communication from NTA. And the first test of the two-match series between India and Sri Lanka will begin today at the Gaul International Stadium. The match will begin at 10 a.m. IST. On India's 80th Independence Day, the men's team will feature in their 600th test match today, thus becoming the third team after England and Australia. And that is the end of this news bulletin.
2: आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है।
3: आकाशवाणी निजामाबाद केंद्रम समय 6:10 भक्ति रंजनी इनाटि कार्यक्रमलो श्रीमती एमएस सुब्बलक्ष्मी गारु गानि चेसिन श्री वेंकटेश्वर सुप्रभातम विंटारु विनी मुंदुगा कोन्नि प्रकटनलु विंदाम।
4: వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ప్రకటన విన్నారు, ఇప్పుడు వినండి

శిశోరమృతాయమానం ప్రాప్తౌ పరస్పరతులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలే.

0: శ్రోతలంతవరకు శ్రీమతి ఎం సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. శ్రోతలు వింటున్నారు భక్తి రంజిని కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్, నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్, నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ప్రకటనలు విన్నారు భక్తి రంజిని కార్యక్రమంలో. ఇప్పుడు వినండి భక్తి గీతాలు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో దేశభక్తి గురించి సీతామహాలక్ష్మి గారు అందించే హితోక్తులు వింటారు.
1: ఏ పుడమి మీద మన పుట్టుక జరిగిందో అది మన తల్లి దేశం. ఆ పుడమి తల్లిని మనం మర్చిపోకూడదు. కన్నతల్లి కలకాలం ఉండదు. మనము ఉన్నన్నాళ్ళు బతకటానికి అన్నం పెట్టేది, నీళ్లు తాపేది, పీల్చడానికి గాలి అందించేది ఈ పుడమి తల్లియే. అందుకే పుట్టిన పుడమిని కన్నతల్లిగా భావిస్తాము. ఆమెకు సాటి మరెవ్వరూ లేరని ఎలుగెత్తి చాటుతాం. ఈ భూమిని పవిత్రంగా భావిస్తూ ఉదయాన్నే లేచినప్పుడు మనం విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కరిస్తాం. ఈ సందర్భాన ఆదికవి వాల్మీకి పలుకులు వినండి. అపి స్వర్ణమయీ లంకా మే నరోచతే లక్ష్మణ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. రామరావణ యుద్ధం సమాప్తమైంది. శ్రీరామచంద్రమూర్తి లంకపై విజయాన్ని సాధించారు. వాస్తవానికి రావణలంక బంగారు లంక. లక్ష్మణుడు అన్నతో మన ఆత్మీయులందరినీ ఇక్కడే పిలిపించుకొని లంకలోనే ఉండిపోదామన్నాడు. అప్పుడు రాముడన్నాడు, లక్ష్మణ, ఇది బంగారు లంక అయినా నాకు ఇక్కడ ఉండటానికి మనస్కరించడం లేదు. నా తల్లి, నా తల్లి దేశం నాకు కావాలి. ఆ చోటు నాకు స్వర్గం కంటే మిన్న అన్నాడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అనే యుగకవి రాయప్రోలు భావాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. స్వదేశ ప్రేమకు ఆధారం మాతృపూజ. బంకించంద్రుని వందేమాత్ర గీతం మనలోని ఇంద్రియాలకు నవచైతన్యం కల్పించింది. మన హృదయంలో స్వదేశాభిమానం జాగృతం చేసింది. స్వదేశమాతగా మన అంతస్సులో విశిష్ట శక్తి ప్రదానం చేసింది. శక్తిస్వరూపిణిగా, బహుబలధారిణిగా భారతజనుని మన ముందు సాక్షాత్కరించింది. మహాకవి గురజాడ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు. దేశభక్తి, దేశప్రేమ, దేశాభిమానం అంటే మానవ సమాజం పట్ల ప్రేమభావం కలిగి ఉండటమే. మనమంతా కలిసిమెలిసి బతకాలంటూ ఆ మహాకవియే మరొక చోట చెట్టపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడువవలెనోయ్, అన్నదమ్ముల వలె జాతులు మతములన్నీ మెలగవలెనోయ్, మతము వేరైతే నుయేమోయ్, మనసు ఒకటై మనుషులుంటే జాతి అన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్. జాతీయ స్ఫూర్తికి, దేశభక్తికి ఈ భావాలు నిలువెత్తు దృష్టాంతాలు. మనిషి మనసులో మాతృపూజ కోసం, మాతృభూమి ఆరాధన కోసం వికసించిన భావపరిమళాలు, నిష్కామ కార్య చైతన్యాలు దేశభక్తి స్వరూపానికి ఆనవాలు. మనమంతా దేశభక్తి భావంతో మంచి పౌరులుగా, నాగరికులుగా నిర్మాణం కావాలి. దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులెందరో ఎన్నో త్యాగాలు చేశారు, ఉరికంబాలెక్కారు, ప్రాణాలు విడిచారు. చరిత్రలో ఖుదీరాం బోస్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి మహనీయులు మనకు కనిపిస్తారు. వారి నిస్వార్థ త్యాగాల ఫలం ఈనాడు మనం అనుభవిస్తున్నాం, స్వతంత్రంగా బతుకుతున్నాం. వీరు ఏనాడూ మర్చిపోకూడదు. దేశ గర్వం దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగా దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడరా తమ్ముడా అనే మహాకవి సందేశాన్ని సర్వదా గుర్తుంచుకోవాలి. మన చరిత్ర, సంస్కృతి, పరంపర చాలా గొప్పవి. వేద శాఖలు వెలిసి నిచ్చట ఆది కావ్యం బలర నిచ్చట బాధరాయిన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధులొలికి నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. ఈ భావాలు మన గుండెల్లో జీర్ణించుకోవాలి. ఎప్పుడైతే మాతృభూమి పట్ల భక్తిభావంతో మనగలుగుతామో, సమస్త మానవాళిని తరతమ భేదాలు లేకుండా సేవించగలుగుతాము. అందుకే సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వం భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవే. సృష్టిలోని సమస్త ప్రాణికోటి సుఖంగా వర్ధిద్దాలని చెప్పిన ఈ ఋషివాణి మరెక్కడైనా వినగలుగుతామా? ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమో జనయించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున అనే యుగకవి రాయప్రోలు భావాలు మనసులో పదిలపరుచుకొని మంచి పౌరులుగా, దేశభక్తి కలిగిన నాగరికులుగా మనుగడ సాగిద్దాం.
0: సీతామహాలక్ష్మి గారు అందించిన హితోక్తులు మీరు ఇంతవరకు విన్నారు. సూక్తి సిద్ధ కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నేను సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: నుంచి. ఈ ఉదయం 7 గంటలకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట బురూజులపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ
2: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్ వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్ స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మీ మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అప్నే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. ప్రతిభావాన్ ఖిలాడీ శిల్పకార్ తథా కళాకార్ జనహిత్ మే సేవారత్ జన ప్రతినిధి న్యాయ వ్యవస్థా సే జుడే న్యాయకర్మీ కార్యనిష్ట సివిల్ సేవక్ అర్థ వ్యవస్థ మే యోగదాన్ దేనే వాలే నిస్వార్థ సమాజసేవీ ఔర్ స్వచ్ఛతా అభియాన్ కే అగ్రణీ కార్యకర్తా హమారే సభీ సఫాయి మిత్ర దేశ్ కీ ప్రగతి మే మహత్వపూర్ణ భూమికా నివా రహే హై.
1: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌర రక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు.

0: మహిళల అభిప్రాయాలు సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో ఓపెన్ చేశాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేశాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1 లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్ కి కనెక్షన్ ఇచ్చారు. అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
0: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి, శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభా ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తుపై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలి నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తి

और अब माननीय प्रधानमंत्री महोदय राष्ट्रीय ध्वज फहराते हैं।

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम

0: de rai. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है।
1: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు. అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యన రాష్టపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు సగటు ప్రపంచ వృద్ది రేటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్టపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2: మంచి అన్నది పెంచుమన్న, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఏం పొక్తి ఒక భావే, దేశ ప్రేమ కరో, మిలాయికో బడావ్, దేశ కా అర్థ కేవల్ మిట్టి హి నహీ హై, దేశ కా అర్థ సమస్త జన సముదాయ హై. ముజే విశ్వాస హై కి సమాజ్ కి భాగీదారీ ఔర్ సర్కార్ కే ప్రయాసో సే గాంవ్ గాంవ్ మే, नगर नगर में, भारत के घर घर में रहने वाले सभी लोग स्वस्थ, सुखी और समृद्ध बनेंगे।
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్టపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సీఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే

0: అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్దిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, ఆ త్యాగ నిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:10.

స్వాతంత్ర్య తవని 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 80వ వసంతంలోకి అడుగెడుతుంది. ఈ 80 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలు ఎన్నో ఎన్నెన్నో. ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు, పశ్చిమాన గుజరాత్ నుంచి తూర్పున అస్సాం వరకు అన్ని ప్రాంతాలు నేపథ్యాలకు చెందిన ప్రజలందరూ దేశ స్వాతంత్ర్య సాధన అనే ఉమ్మడి లక్ష్యం కోసం ఒకటయ్యారు. నాటి తరం చెలువతో నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్దమైన హక్కులతో జీవించే మహద్భాగ్యాన్ని పొందాం.

0: శ్రోతలు చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాన్ని. మీరు వింటున్న ఈ కార్యక్రమం దేశభక్తి గేయాలు. కార్యక్రమం ఇప్పుడు వినండి ఈ ప్రకటన.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపీ, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తిరుగుబాటుకు శాశ్వత చిహ్నంగా నిలిచిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి వీరత్వం, మంగళ్ పాండే ధీరత్వం, స్వరాజ్యం నా జన్మహక్కు అన్న బాలగంగాధర్ తిలక్ దీక్ష స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చాయి.

చరిత్రలో కొన్ని తేదీలు జాతి చైతన్యానికి మైలురాళ్లుగా నిలిచిపోతాయి. స్వాతంత్ర్యం రావడానికి 24 రోజుల ముందు అంటే సరిగ్గా 1942 జూలై 22న భారత రాజ్యాంగ సభ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల పరాయి పాలన కింద మగ్గిన ఒక జాతి తన స్వీయ గుర్తింపును ఆకాశ వీధుల్లో రెపరెపలాడించేందుకు సంసిద్ధమై త్రివర్ణ పతాకాన్ని ఒక శాశ్వత పత్రికగా ఆమోదించింది. ఈ 3 వర్ణాల పతాక రూపకల్పన వెనుక ఎందరో మహనీయుల ఆలోచనలు, చర్చలు, ఆదర్శాలు దాగి ఉన్నాయి. అవి స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు పరిణామం చెందాయి.

దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, భావజాలాలను ఒక ప్రతీక కింద ఏకం చేయగల చిహ్నంగా రూపుదిద్దుకున్న పరిపక్వ ఆలోచనల ప్రతిరూపమే మన మూడు రంగుల జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండా ఇప్పటి మన జాతీయ పతాకానికి మాతృక. జెండాలోని మూడు రంగులు మూడు జీవన సూత్రాలను బోధిస్తాయి. కాషాయ రంగులో త్యాగనిరతి, తెలుపులో సత్యశాంతులు, ఆకుపచ్చలో ప్రకృతి పట్ల నమ్మకం, వీటి మధ్య నీలి అశోక చక్రం ధర్మచక్రంలా నిరంతర గమనానికి చిహ్నంగా నిలిచింది.

0: వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: అలనాటి సమయస్ఫూర్తికి, ఉద్యమ దీప్తికి నేటి సజీవ చిహ్నం మన జాతీయ జెండా. దాని బరువెంతో తెలియాలంటే మంచుకొండల్లోని వీర సైనికుల తుపాకులను అడగాలి, అలాగే రైతన్నల భుజాన మోసే నాగళ్లను అడగాలి, పరిశోధనశాలల్లో మగ్గిపోయే శాస్త్రవేత్తల మెదళ్లను అడగాలి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదంలోని హిమనగమంతా సందేశాన్ని గ్రహించాలి. స్వరాజ్య సమరోద్యమ చైతన్యాన్ని యువతరం గుండెల్లో రగిలించి సురాజ్య స్థాపన దిశగా నడిపించడమే జెండా పండుగకు ఫలశ్రుతి. 1947 ఆగస్టు 15 భారతమాత బానిసత్వపు సంఖ్యల నుండి విముక్తి పొందింది. ఈ స్వాతంత్ర భారతం పొందడానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పౌరుడు స్వాతంత్ర భారతదేశపు భవిష్యత్తుకు రూపశిల్పి అయ్యాడు.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఈ సంవత్సరానికి ఉన్న మరో ప్రత్యేకత, భారత జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రోజున ప్రత్యేకంగా జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా పాడుకుంటున్నాం. బంకించంద్ర చటర్జీ ఈ గీతాన్ని 1875 నవంబర్ 7వ తేదీన బెంగాల్ సాహిత్య పత్రిక బంగాదర్శన్లో ప్రచురించారు. స్వాతంత్రోద్యమ సమయంలో వందే మాతరం నినాదం దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను, దేశభక్తిని రగిలించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ఈ గేయానికి జాతీయ గీతంతో పాటు సమానమైన సముచిత గౌరవాన్ని కల్పించింది. యువతలో, విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ సమైక్యతా భావాన్ని మరింత పెంపొందించడం ఈ గేయం యొక్క ముఖ్య ఉద్దేశం.

పౌరులందరూ తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దే లక్ష్యం వైపు కృషి చేయడం భారతీయుడిగా మనందరి బాధ్యత. ఇదే నిజమైన స్వేచ్ఛకి అర్థం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నారు కవి. సమాజ భాగస్వామ్యంతో, ప్రభుత్వ ప్రయత్నాలతో భారతదేశంలోని ప్రతి గ్రామంలో, పట్టణంలో, అన్ని కుటుంబాల్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సుసంపన్నంగా మారతారని ఆశిద్దాం. ఈ సార్వత్రిక దేశభక్తి స్ఫూర్తితో స్వాతంత్ర భారత్ను విశిష్ట భారత్గా మార్చే పవిత్ర జాతీయ లక్ష్యానికి మనమందరం అడుగిద్దాం.

0: దేశభక్తి గేయాలు విన్నారు. మరిన్ని దేశభక్తి గేయాలని ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తుంది. మరికాసేపట్లో భారత మాతకు వందనం దేశభక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం వింటారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు.

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం విన్నారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన గారు, శ్రీ కె జాఫర్ బాషా, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ శ్రీ పాండ్రంగ్ ముతాలిక్, కీబోర్డ్ శ్రీ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ శ్రీ ఎస్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటుతుంది. ఒకవైపు దేశమంతా ఉత్కంఠ, మరోవైపు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం ఫలించబోతుందన్న ఆనందం. అర్ధరాత్రి గడియారం దాటింది, తేదీ మారింది, 15 వచ్చింది, భారత చరిత్ర మారింది. అప్పటి వరకు పరాయి పాలనలో ఉన్న ఒక దేశం తన భవిష్యత్తును తానే రాసుకునే స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. దాని వెనుక జైళ్లలో గడిచిన జీవితాలున్నాయి, లాఠీ దెబ్బకు రెదురుడ్డిన దేహాలున్నాయి, ఉరికంబాలను ముద్దాడిన యువకులున్నారు, కుటుంబాలను వదిలి ఉద్యమ బాట పట్టిన మహిళలున్నారు. పేర్లు చరిత్రలో కనిపించకపోయినా దేశం కోసం సర్వస్వం కోల్పోయిన సామాన్య భారతీయులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు, సరోజిని నాయుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారత స్వాతంత్ర చరిత్రలో ప్రతి పుట ఒక త్యాగగాథే. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కో సిద్ధాంతం కావచ్చు, కానీ అందరి గుండెల్లో వినిపించిన మాట ఒక్కటే, భారతదేశం స్వతంత్రం కావాలి. ఆ పోరాటంలో కోట్లాది భారతీయుల హృదయాలను ఏకం చేసిన ఒక మాట ఉంది. ఆ మాట వినగానే ఆనాడు బ్రిటిష్ పాలకులు కలవరపడ్డారు. యువకుల రక్తం ఉప్పొంగింది. స్వాతంత్ర సమరయోధుల గొంతులు ఒకటయ్యాయి. ఆ రెండు పదాలు వందే మాతరం. 2026 స్వాతంత్ర దినోత్సవానికి ఈ వందే మాతరంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందే మాతరం 150 సంవత్సరాల ప్రస్థానం దేశం స్మరించుకుంటున్న సందర్భమిది. 1875 రూపుదిద్దుకున్న ఈ గీతం ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమంలో ఒక నినాదంగా మారింది. వందే మాతరం అంటే మాతృభూమికి వందరం, మనల్ని పెంచిన నేలకు నమస్కారం, మనకు గుర్తింపునిచ్చిన దేశానికి కృతజ్ఞత. స్వాతంత్ర పోరాట సమయంలో సభల్లో వందే మాతరం వినిపిస్తే అది కేవలం ఒక పాటగా మిగిలేది కాదు, ఒకరి గొంతులో మొదలై వందల గొంతులోకి వెళ్ళి వేలల గొంతులోకి మార్మోగి చివరకు ఒక జాతీయ సంకల్పంగా మారేది. అందుకే 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరానికి ప్రత్యేక స్థానం కల్పించారు. గాంధీ పుట్టిన దేశం. ఈ చిత్రం కోసం పి సుశీలా బృందం పాడిన, గోపి రచించిన, ఎస్పి కోదండపాణి గీతం విందాం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఏమో మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్ట్?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
2: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన గీతం విందాం.

0: హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: చంచుకు కట్టాలి రాశిస్తూ నారు కోశావా నీరు పెట్టావా కోత కోశావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా
0: అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

సినీ దేశభక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వింటున్న పాట ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో మనో బృందం పాడింది రోజా సినిమా నుండి.

0: కార్యక్రమంలో విందాం కొన్ని ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలకి ఒక గమనిక. ఈ రోజు సాయంత్రం 5:45 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. ఈరోజు సాయంత్రం 5:45 గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జుమ్మంది నాదం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చైత్ర, మౌనిక బృందం పాడిన ఈ పాటని.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాన్ని. మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ భక్తి గీతాలు. వింటున్న శ్రోతలకి మరో కమనిక. ఈరోజు సాయంత్రం 6:35 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: Do you hear me?
5: Yeah!
4: Ladies and gentlemen.
0: ప్రకటనలు విన్నారు. మీరు వింటున్న ఈ పాట మణిశర్మ సంగీత సారథ్యంలో మనో పాడింది సుబ్బు సినిమా నుంచి.

శ్రోతలకి మరో గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారంగా తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: చెప్పలేదు, అర్థమేం చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచ

0: ఖడ్గం సినిమా కోసం దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో హనీ బృందం పాడిన పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు సినీ భక్తి గేయాలు. కార్యక్రమంలో తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు సినీ భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బొబ్బిలి పులి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటని.

0: శ్రోతులకి మరొక మనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. మరికొన్ని ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బొరద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్.

0: స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మణిపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనేనా? వా,
3: చిక్కుకున్నాడు.
0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
7: ప్రకటనలు విన్నారు.

0: మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి పాట విన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు. శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు, ఇప్పుడు వినండి.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ బిఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు సినీ దేశభక్తి గీతాలని. మీరు వింటున్న ఈ పాట ఎవరే అతగాడు సినిమాలో ఉంది.

0: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో.

బద్రి సినిమా కోసం రమణ గోగుల పాడిన పాట విన్నారు. శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్యాటరాక్ట్, చూపు తగ్గిపోవటం మొదలైన కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ఉకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సరిలేరు నీకెవరు సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట దేవిశ్రీ సంగీత సారథ్యంలో.

శ్రోతలు ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఆకాశవాణి స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: కార్యక్రమంలో తర్వాతి పాటగా వినండి బడిపంతుల సినిమా కోసం ఘంటశాల బృందం పాడింది. సంగీతం అందించారు కేవీ మహాదేవన్.

0: శ్రోతలు వింటున్నారు సినీ దేశభక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ ప్రకటన.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ప్రకటన విన్నారు. వందే మాత్రం సినిమా నుంచి ఈ పాట విందాం.

ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

వెలుగు నీడలు సినిమా నుంచి చివరిగా పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అందాక విందాం ఇదే పాట.

0: చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: गत 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा,

0: आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया।
1: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
0: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं।
1: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్ బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ది, అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్ట స్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి

0: భారత్ ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్ లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగా, జల్క నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 22 సెకండ్లు.
2: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
3: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
2: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
3: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMSలు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
2: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
3: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
2: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
3: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
2: ప్రధాన ఈబి సేవలు
3: ఐఎల్ఎల్, ఎంబీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
2: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
3: భారతదేశ ప్రభుత్వ రంగ
1: సంస్థ. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం చెబుతాము. ఉద్యమ నినాదాల చైతన్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జాతీయ ఉద్యమంలో నినాదాలు ఎత్తుకుని ఒక్కొక్క జాతీయ ఉద్యమ నాయకులు ఒక్కొక్క నినాదం ఇచ్చి ప్రజలను చైతన్యపరిచి స్వతంత్ర సంగ్రామంలో మరి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు, లక్ష్యాన్ని చేరారు, భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించారు, స్వాతంత్ర్యం సిద్ధింపజేశారు. మరి అలాంటి నాయకులు అందించినటువంటి నినాదాలు ఒక ప్రగతి రథచక్రాలై రథసారథులై కదిలాయి, ప్రపంచ మొత్తాన్ని కదిలించాయి, భారత జాతిని ఏకం చేశాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి నినాదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వందే మాతరం ఈ నినాదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంకిం చంద్ర చటర్జీ ఈ నినాదాన్ని ఇచ్చారు. వందే మాతరం అంటే అమ్మా నేను నీకు నమస్కరిస్తున్నాను అనే అర్థం. బంకిం చంద్ర చటర్జీ భారత జాతీయోద్యమ కాలంలో భారతదేశాన్ని దేవతగా, తల్లిగా అభివర్ణించారు. ఆ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిందో అందరికీ తెలిసిందే. మరి వందే మాతరం గీతాన్ని కూడా మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం. మరి అంటే ఒక నినాదం ఎంతమందిని కదిలిస్తుంది, ఒక చైతన్య శక్తిగా ఇలా మొత్తం సంఘటితమై జాతిని ఏకం చేసేటువంటి ఒక మంత్రదండంగా ఎలా పనిచేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఒక నినాదం ఎత్తుకొని ప్రపంచమై జనసాగరమై సాగుతూ ఉంటుంది, అందరిని కదిలింప చేస్తుంది, అనుకున్న విజయాన్ని సిద్ధించేలా చేస్తుంది. అలాంటి గొప్ప నినాదాలు మరి జాతీయోద్యమ నాయకులు ఎంచుకుని ప్రజలను విపరీతంగా చైతన్యం చేసి స్వాతంత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి ఆ నినాదాలు ఒక జీవశక్తిగా, ఆయువుగా, ఆయువు పట్టుగా, వేదికగా పనిచేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉద్యమ నినాదాల చైతన్యం అనే టాపిక్ తీసుకున్నాం. సత్యమేవ జయతే ఈ నినాదం ఎక్కడ చూసినా కనపడుతుంది. గొప్ప గొప్ప మహానుభావులు ఈ వర్డ్ రాసుకుంటారు. కార్యాలయాలు, అధికార కార్యాలయాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ ఆఫీసుల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో ఈ నినాదం ఉంటుంది. ఈ నినాదాన్ని ఇచ్చినవారు పండిట్ మదన్ మోహన్ మాలవీయ. ఈ యుగానికి ఆదర్శప్రాయమైన వ్యక్తిగా పరిగణించబడి మదన్ మోహన్ మాలవీయ భారతదేశంలో మహామన అనే గౌరవప్రదమైనటువంటి బిరుదును పొందిన మొదటి చివరి వ్యక్తి అన్నమాట. సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది అనేది ఈ నినాదం యొక్క అర్థం. స్వరాజ్ మేరా జన్ సిద్ధ అధికార హై ఔర్ మై ఇసి లేక రహుంగా అంటూ బాల గంగాధర్ తిలక్ నినాదం ఇచ్చారు. ఆ నినాదంతో కూడా ప్రజలు ఎంతో చైతన్యమయ్యి స్వతంత్ర భారతావనిలో మేము కూడా అంటూ, మేము సైతం అంటూనే, మా ప్రాణం మా త్యాగం అంటూనే వారి నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యం ప్రతి పదం అక్షర తూటాలై జనాలని కథల రంగం వైపు నడిపించాయి. మొహమ్మద్ ఇక్బాల్ 1877 నవంబర్ 9 పంజాబ్లోని సియాల్కోట్లో జన్మించారు. మొహమ్మద్ ఇక్బాల్ ప్రసిద్ధ కవి, రాజకీయ నాయకులు, తత్వవేత్త, అద్భుతమైన విద్యావేత్త కూడా. అతను బ్రిటిష్ ఇండియాలో బ్యారిస్టర్ కూడా. ప్రజల్లో రాజకీయ అవగాహన వ్యాప్తి చేయడానికి అతను కవిత్వం పాటలు రాశారు. ఆయన రాసినటువంటి పాట మనం దేశభక్తి రోజు, జాతీయ పండుగల రోజు ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాము. అది కూడా మన జాతీయ గీతాలలో ఒకటై ప్రతి ఒక్కరిని కదిలించేస్తుంది. విన్న ప్రతిసారి రోమాంచితమవుతుంది. అది సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అంటూ దేశభక్తి భావనతో యువతను చైతన్యం చేయడానికి ఈ ప్రసిద్ధ పాటను ఒక నినాదంగా ఉపయోగించారు. ఒకరు కాదు, వందలు కాదు, వేలు కాదు, కోటాను కోట్ల భారతీయులను గుండెలను తాకి ప్రతి గుండె స్పందించి పాటలాగా ప్రభంజనమై సాగింది

अब भी जिसका खून खून खौला नहीं वो पानी है, जो देश के काम ना आए हो बेखर जवानी है అంటూ నినాదాన్నిచ్చారు చంద్రశేఖర్ ఆజాద్. స్వాతంత్రోద్యమానికి సంబంధించి చంద్రశేఖర్ ఆజాద్కు అత్యంత విప్లవాత్మకమైన భావజాలం ఉండేది. అతను ఆజాద్ అనే స్వయంగా తీసుకున్న పేరుతో ప్రజల్లో ప్రజాదరణ పొందారు. చిన్న వయసులోనే ఆజాద్ స్వతంత్ర సంగ్రామంలో చేరి వివిధ హింసాత్మక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. మాతృభూమిని బ్రిటిష్ వారి బారి నుంచి విముక్తి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ పూనారు. బ్రిటిష్ వారికి ఎప్పటికీ పట్టుపడకూడదని నిశ్చయించుకున్న ఆజాద్ అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి నినాదాలు ఇవ్వడం ప్రజలను తద్వారా ఆ యువతను విప్లవాత్మకంగా మార్చారన్నమాట. ఆయన చేసిన నినాదాలు, ఆయన ఇచ్చిన స్పీచ్లు, ఆయన చెప్పిన మాటలు యువతను ఆ సంగ్రామం వైపు నడిపించిందన్నమాట. ఒక్క యువతే కాదు, అన్ని వర్గాల ప్రజలను ఈ జాతీయోద్యమ నాయకులు ఇచ్చిన నినాదాలతో మరి ఆ ఉద్యమం వైపు, ఆ తిరుగుబాటు వైపు, తెల్లవారి పాలనను అంతం చేసేందుకు వీటన్నింటినీ ఒక బాణాలుగా, ఒక తూటాలుగా, ఒక మిజైల్స్గా వాడారు, విజయం సాధించారు. సంఘటిత శక్తి ఎలా ఉంటుంది, అక్షర శక్తి ఎలా ఉంటుంది, ఆ శబ్ద తరంగం అందరి గొంతుకలు ఏకమైతే ఆ తరంగం ఎలా ఉంటుంది అని రుచి చూపించారు, ప్రపంచానికి తెలిసేలా చేశారు. అది భారత సంగ్రామ చరిత్ర.

ఇంకెందరో అసలు బాశారు. తెలిసి కొందరైతే తెలియని వారు ఇంకెందరో. ఎందరో ప్రాణత్యాగ ఫలం వల్ల స్వాతంత్ర్యం సిద్ధించింది. దాన్ని కాపాడుకోవాలి. ఇంతింతై ఒటుడింతై ప్రపంచ దేశాలకు ధీటుగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటేలా యువత నడుంబెగించాలి. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. ఆ నాయకుల యొక్క సంకల్పాలను, ఆశయాలను, లక్ష్యాలను, వారి యొక్క ఐడియాలజీని తీసుకుని భావి భారతాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నడుంబెగించాలి. అలా చాలామంది, ఇంకెంతోమంది నాయకులు, అన్ని రకాల వర్గాల నాయకులు తమకు తోచిన విధంగా ఎంచుకున్న మార్గాన్ని తీసుకుని అందరూ కలిసి, కళాకారులైతేనేమి, రైతులైతేనేమి, ఉద్యమకారులైతేనేమి, జాతీయ నాయకులైతేనేమి, పార్టీ నాయకులైతేనేమి, ఇంకా రకరకాల అందరూ కలిసి ఒక సంఘటిత శక్తి ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడిందో, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నినాదాన్ని తీసుకున్నారు. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి నినాదాలతో మరి జాతి నడిపించారు, ఉద్యమ వైపు నడిపించారు, విజయం సాధించారు. అమర్ షాహిద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ భారతమాత ముద్దుబిడ్డగా పేరు పొందినటువంటి ఇతను 27 ఏట అష్ఫాక్ ఉల్లా ఖాన్ మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఉరికొయ్యను ముత్తడారన్నమాట. నిజంగా ఒక్కొక్క వారి జీవితాలను చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. మరి ఇతను కూడా యువతను ప్రోత్సహించడానికి సర్పరోషికి తమన్నా అనే కవితలోని కూన్ సే ఖిలింగే హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై అనే పంక్తిని ఒక నినాదంగా ఉపయోగించారు. భారతదేశానికి స్వాతంత్ర్య సిద్ధించడం కోసం, మరి బానిస సంఖ్యలను, ఆ స్వేచ్ఛను కోరడం కోసం, బానిస సంఖ్యలను తెచ్చడం కోసం తన వంతుగా కూడా భారతదేశానికి ఒక సేవ చేశారు, అందరినీ చైతన్యం చేశారు. ఇలా కేవలం నినాదంతో కూడా ప్రజల్ని ఏకం చేయొచ్చు అని చూపించడానికి భారతదేశం ఒక్క మాత్రమే, ఈ ఒక్కటి మాత్రమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారతదేశం సాధించినటువంటి ఈ విజయం మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకుంది. ఆ స్ఫూర్తిగా తీసుకున్నటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అని ఆలోచించి ముందడుగు వేయాలి, కొత్త భారతావనిని సృష్టించాలి. ఇది ఇవాళ ఉద్యమ నినాదాల చైతన్యం. మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కవుతుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ లోక్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత భారత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 3 నెలల జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావన మనల్ని నడిపిస్తుందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్దిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. టీబీ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మనిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్వయం సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటము ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట సమగ్రాభివృద్దికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
1: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, సామాజిక భద్రత పెన్షన్ల

పంపిణీని ప్రారంభించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పారదర్శకతతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తాయని, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, విద్య, రక్షణ రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల భారం మోపుతూ హామీలను విస్మరించిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట అభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రమని, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని తెలిపారు. అందరికీ సమాన న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ పోరాటాల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రోడ్లు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో నల్లగొండను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుపుతానని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైన సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికీ అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యాంశాలు: తెలంగాణ లోక్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక కర్టన్ రైజర్ ఎపిసోడ్ ఇప్పుడు వింటారు.

0: చరిత్ర ఒక నిరంతర ప్రవాహం. కాలగమనంలో ఎన్నో సామ్రాజ్యాలు పుడతాయి, మరెన్నో కాలగర్భంలో కలిసిపోతాయి. చరిత్ర పుటలను తిరిగేస్తే మనకు కనిపించేది కేవలం కొందరు రాజుల విజయగాథలు, రక్తపాతం నిండిన యుద్ధాల రికార్డులు మాత్రమే. సామ్రాజ్యాల ఆవిర్భావాలను, వాటి వైభవాలను, ఆపై సంభవించిన వాటి పతనాల వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలను చరిత్ర చాలా నిష్పక్షపాతంగా నమోదు చేస్తుంది.
1: కానీ ఇక్కడొక ప్రాథమికమైన ప్రశ్న ఉదయిస్తుంది. చరిత్ర కేవలం అధికార పీఠాలను మాత్రమే గుర్తుంచుకుంటే మరి ఆ సమాజాన్ని, ఆ సంస్కృతిని, ఆ అస్తిత్వాన్ని, తమ రక్తాన్ని, చెమటను ధారపోసి తీర్చిదిద్దిన సామాన్య అసామాన్య మనుషులను ఎవరు గుర్తుంచుకుంటారు?
0: ఒక నాగరికత తనను ఉన్నతంగా మార్చిన ఆ మహనీయులను కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎలా కాపాడుతుంది?
1: వారి జ్ఞాపకార్థం కేవలం రాతి కట్టడాలను, స్మారక చిహ్నాలను నిర్మిస్తే సరిపోతుందా? లేదా వారు నడిచిన వీధులకు వారి పేర్లు పెడితే వారి రుణం తీరిపోతుందా? నగరాల నడిబొడ్డున కాంస్య విగ్రహాలను ప్రతిష్ఠిస్తే ఆ మహనీయుల ఆశయాలకు మనం న్యాయం చేసినట్టేనా?
0: అవును, ఒక సమాజంగా మనం ఇవన్నీ చేస్తాం. ఇవి కేవలం భౌతిక సంకేతాలు మాత్రమే. కానీ వీటన్నింటికంటే అత్యున్నతమైనది, అత్యంత పవిత్రమైనది ఒకటి ఉంది. అదే ఒక జాతి తన హృదయ గర్భంలో ఆ మహనీయులకు ఒక శాశ్వతమైన, చెరిపేయలేని స్థానాన్ని కల్పించడం. తరాలు మారినా, శతాబ్దాలు గడిచినా చెదరని ఆ శాశ్వత స్థానానికే సార్వభౌమ భారతదేశం పెట్టుకున్న గౌరవప్రదమైన పేరు భారతరత్న.
1: రత్నాలు సాధారణంగా నల్లటి బొగ్గు గనుల్లోనో లేదా భూమి అంతర్భాగంలోనో తీవ్రమైన ఒత్తిడి, వేడి నడుమ రూపాంతరం చెందుతాయి. వాటి భౌతిక విలువను, వాటి కాంతిని బట్టి, వాటి అరుదైన లభ్యతను బట్టి కాలం, మార్కెట్ నిర్ణయిస్తాయి. కానీ భారతదేశం సగర్వంగా ప్రకటించుకునే భారతరత్నాలు ఈ మట్టి పొరల్లో పుట్టేవి కావు. అవి ఈ పవిత్ర భారతభూమి గుండెల్లో నుంచి ఉద్భవిస్తాయి.
0: ఈ మానవరత్నాల విలువను ఏ ఒక్క ప్రభుత్వమో, ఏ ఒక్క రాజకీయ పార్టీయో, లేదా కేవలం ఒక నిర్దిష్టమైన తరము నిర్ణయించలేదు. వీరి సేవలను, వీరి త్యాగాలను కాలమే స్వయంగా పరీక్షిస్తుంది. చరిత్రే వీరికి ధృవీకరణ పత్రం ఇస్తుంది. యావత్ భారతదేశం

0: ఏకతాటిపై నిలిచి శిరస్సు వంచి నమస్కరిస్తుంది.
1: అందుకే మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భారతరత్న అనేది కేవలం ఒక పురస్కారం కాదు, అలంకరించుకునే ఒక పతకం కాదు, కీర్తి ప్రతిష్టలను పెంచే ఒక బిరుదు అంతకన్నా కాదు. ఇది సనాతనమైన ఆధునికమైన ఈ భారతదేశం తనను తాను మలుచుకున్న మహనీయులకు, నవభారత శిల్పులకు అర్పించే ఒక సామూహిక కృతజ్ఞతా ప్రతీక.
0: కాలచక్రంలో మనం కాస్త వెనక్కి వెళ్దాము. 1954 సంవత్సరం జనవరి 2వ తేదీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 7 ఏళ్లు కూడా పూర్తిగా నిండలేదు. శతాబ్దాల పరాయి పాలన సృష్టించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దారిద్ర్యం, నిరక్షరాస్యత, విభజన గాయాలతో దేశం కొట్టుమిట్టాడుతోంది. దేశాన్ని సరికొత్తగా పునర్నిర్మించుకునే మహత్కార్యంలో జాతి పితామహులు, నాయకులు రాత్రింబగళ్ళు శ్రమిస్తున్నారు. మన పవిత్ర రాజ్యాంగం అమలులోకి వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అయ్యింది.
1: అలాంటి ఒక క్లిష్టమైన చారిత్రాత్మకమైన సంధి సమయంలో స్వతంత్ర భారతదేశం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సంతకంతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ దేశ సేవలో తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులను గుర్తించి వారిని గౌరవించుకోవాలని భారతావని నిశ్చయించింది.
0: రాజకీయాలకు అతీతంగా, మత సంకుచిత తత్వానికి అతీతంగా, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా, వృత్తుల, కులాల, లింగభేదాలకు తావు లేకుండా కేవలం మానవ సేవలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిని శోధించి గుర్తించి వారి పాదాలకు జాతి తరపున ప్రణామం అర్పించే ఒక మహత్తర సాంప్రదాయానికి ఆరోజు బీజం పడింది. ఆ పవిత్ర సంకల్పం నుంచే భారతరత్న పురుడు పోసుకుంది.

0: ప్రారంభంలో అంటే 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ అత్యున్నత పురస్కారానికి కేవలం 4 రంగాలకు మాత్రమే అర్హత కల్పించారు. అవి సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, లలిత కళలు, ప్రజాసేవ. దేశం అప్పుడప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఈ 4 రంగాలు సమాజానికి దిక్సూచిగా నిలిచాయి.
1: కాని కాలం నిశ్చలంగా ఉండదు కదా. దేశం ప్రగతి పదంలో దూసుకుపోతున్న కొద్దీ మానవ మేధస్సు, సేవా పరిధులు కూడా విస్తరించాయి. భారతదేశం తన ఆలోచనా సరళిని, తన దృక్పథాన్ని మరింత విశాలం చేసుకుంది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత అంటే 2011 సంవత్సరంలో ఈ నిబంధనలను సవరిస్తూ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోబడింది.
0: మానవ ప్రయత్నంలోని ఏ రంగంలోనైనా సరే అసాధారణమైన సేవలను అందించి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ప్రతి ఒక్కరికీ ఈ అత్యున్నత గౌరవం వర్తిస్తుంది అని ప్రభుత్వం ప్రకటించింది.
1: ఎందుకంటే ఈ దేశాన్ని నిర్మించేది కేవలం పార్లమెంటులో కూర్చున్న రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ప్రయోగశాలలో రాత్రింబగళ్ళు శ్రమించే ఒక శాస్త్రవేత్త ఈ దేశాన్ని నిర్మిస్తాడు. తన స్వరంతో కోట్లాది మంది హృదయాలను ఓదార్చే ఒక సంగీత విద్వాంసుడు ఈ దేశాన్ని నిర్మిస్తాడు. ప్రాణాలు కాపాడే ఒక వైద్యుడు, పొలంలో చెమటోడ్చి అన్నం పెట్టే ఒక రైతు శాస్త్రవేత్త, సమాజంలోని అసమానతలపై పోరాడే ఒక సామాజిక సంస్కర్త, క్రీడా మైదానంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే ఒక క్రీడాకారుడు, వీరంతా ఈ దేశ అస్తిత్వాన్ని, గౌరవాన్ని నిర్మించే శిల్పులే.
0: గడిచిన 7 దశాబ్దాల కాలంలో ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రతి ఒక్క మహనీయుడిని మనం పరిశీలిస్తే వారు కేవలం ఒక వ్యక్తిగా

0: మాత్రమే కనిపించరు. వారు తాము ప్రాతినిధ్యం వహించిన రంగాలలోని అత్యున్నత విలువలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు.
1: మొట్టమొదటి గ్రహీతలలో ఒకరైన చక్రవర్తి రాజగోపాలాచారి, అంటే మన రాజాజీ, ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, నిష్కళంకమైన ప్రజాపాలనకు, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయనొక ప్రతీక. పదవులు అనేవి సేవ చేయడానికి మాత్రమే తప్ప అహంకారానికి కాదని నిరూపించిన మహనీయుడు.
0: అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుత తత్వవేత్త. ఆయన జ్ఞానానికి ప్రతిరూపం. పాశ్చాత్య దేశాలకు భారతీయ వేదాంత సంపదను, ఉపనిషత్తుల సారాన్ని అత్యంత తార్కికంగా వివరించి భారతీయ మేధోశక్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన విద్యావేత్త ఆయన. ఈ మహనీయుల జీవితాలు మనకు కేవలం చరిత్రను మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతాయి.
1: మరొకవైపు సర్ చంద్రశేఖర వెంకటరామన్, సివి రామన్గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ మేధావి బ్రిటిష్ పాలనలో ఎలాంటి అత్యాధునిక ల్యాబ్లు, వసతులు లేకపోయినా కేవలం ఒక చిన్న గదిలో స్వదేశీ పరికరాలతో కాంతి ప్రసరణపై చేసిన పరిశోధన రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అది భారతదేశానికి సైన్స్ రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది.
0: రామన్ గారికి భారతరత్నం ఇవ్వడం ద్వారా దేశం కేవలం ఒక శాస్త్రవేత్తను మాత్రమే గౌరవించలేదు, భారతదేశంలోని ప్రతి ఒక్క విద్యార్థిలో, యువకుడిలో దాగి ఉన్న శాస్త్రీయ జిజ్ఞాసను, అన్వేషణా తత్వాన్ని గౌరవించింది. మన దగ్గర వనరులు లేకపోవచ్చు, కాని మేధస్సుకు కొరతలేదు అని నిరూపించిన ఆత్మవిశ్వాసానికి దక్కిన గౌరవం ఇది.

0: తెలుగు నేల గర్వించదగ్గ, భారతదేశం ఆరాధించే అపర భగీరథుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలు అనన్యం. ఆధునిక భారతదేశ మౌలిక వసతుల నిర్మాణానికి ఆయనే కదా పునాది వేశారు. నదులకు ఆనకట్టలు కట్టడం, వరదలను నియంత్రించడం, త్రాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన ప్రతిభ అసాధారణం.
1: విశ్వేశ్వరయ్య గారు కేవలం సిమెంట్లు ఇటుకలతో ఆనకట్టలు కట్టలేదు, పారిశ్రామికంగా ఎదిగితేనే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని చాటి చెప్పారు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన ఇప్పటికీ ప్రతి ఒక్క ఇంజనీరుకు ఒక పాఠ్యపుస్తకం. ఆయన దేశ నిర్మాణానికి నిబద్ధతకు నిలువెత్తు ప్రతీక.
0: సామాజిక అసమానతల చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన మహోజ్వల భానుడు డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్, ఈ దేశ రాజ్యాంగ నిర్మాత. శతాబ్దాలుగా అణచివేతకు గురైన కోట్లాది మంది ప్రజల పక్షాన నిలిచి వారికి హక్కులను ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన సామాజిక న్యాయ స్వరమాయన. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక సామాజిక విప్లవం.
1: మరోవైపు అనాథలకు, కుష్ఠరోగులకు, సమాజం వెలివేసిన వారికి తన అపారమైన ప్రేమతో కరుణతో అమ్మ ఒడిని అందించిన మదర్ థెరిసా. అల్బేనియా దేశంలో పుట్టిన, భారతదేశాన్ని తన మాతృభూమిగా మార్చుకుని కోల్కత్తా వీధుల్లో మరణానికి చేరువలో ఉన్నవారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలికిన కరుణామయి ఆమె. వీరిద్దరికీ భారతరత్న దక్కడం అంటే మానవత్వానికి, సమసమాజ స్థాపనకు దేశం ఇచ్చిన అత్యున్నతమైన మద్దతు.

0: ఆధునిక యువత గుండెల్లో ఆశల దీపాలను వెలిగించిన మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్రవేత్తగా దేశానికి రక్షణ కవచాన్ని అందించడమే కాకుండా భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినా కూడా సామాన్య విద్యార్థులతో మమేకమవ్వడానికే ఇష్టపడిన మహర్షి ఆయన. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అంటూ యువత రెక్కలకు ఆశయాల బలాన్ని ఇచ్చిన ప్రేరణ కలాం.
1: తన సుమధుర స్వరంతో భారతదేశపు సరిహద్దులను దాటి దేశ ఆత్మను ప్రపంచానికి వినిపించిన గానకోకిల లతా మంగేష్కర్. సంగీతం అనేది కేవలం వినోదం కాదు, అదొక తపస్సు, అదొక జాతీయ సమైక్యతా సాధనమని ఆమె నిరూపించారు. లతాగారి గొంతులో ఈ దేశపు వేదన, సంతోషం, దేశభక్తి ప్రతిధ్వనించాయి. ప్రతి భారతరత్న వెనుక ఇటువంటి ఎన్నో త్యాగాలు, అంకితభావాలు దాగి ఉన్నాయి.

0: దేశం ఆకలితో అలమటిస్తున్న తరుణంలో హరిత విప్లవం ద్వారా భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన మహోపకారి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పొలాల్లో ప్రయోగాలు చేస్తూ రైతులకు అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను అందించి దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించిన అన్నదాతల ఆశాజ్యోతి ఆయన.
1: మరి క్రీడారంగానికి వస్తే కేవలం 5 అడుగుల 5 అంగుళాల పొడవుండి చేతిలో బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగితే 100 కోట్ల మంది గుండె చప్పుడుగా మారిన క్రీడా మాంత్రికుడు సచిన్ రమేష్ టెండూల్కర్. క్రికెట్ను ఒక ఆటగా కాకుండా ఈ దేశంలో ఒక మతంగా మార్చిన ఘనత ఆయనది. లౌక్యంగా అంకిత భావంతో ఎక్కడా అహంకారానికి తావు లేకుండా క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సచిన్ టెండూల్కర్.
0: ప్రియ శ్రోతలారా, ఈ సుదీర్ఘమైన ప్రతిష్టాత్మకమైన ఆకాశవాణి ధారావాహికలో మనం కేవలం కొద్దిమంది వ్యక్తుల గురించి వినబోవడం లేదు. ఇది సమాచార భాండాగారం కాదు.
1: మనం వినబోయేది భారతదేశాన్ని ఆధునిక ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టిన ఆలోచనలను, అలాగే వారు సమాజానికి వదిలి వెళ్లిన అజరామరమైన విలువలను. మనం వినబోయేది కేవలం కొందరి జీవిత చరిత్రలను కాదు, భారతదేశం అనే ఒక మహావిజ్ఞాన గ్రంథంలో కొన్ని అమర అధ్యాయాలను. ఈ యాత్ర ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇందులో వారి బాల్యంలోని పేదరికం ఉంటుంది, వారు ఎదుర్కొన్న అపజయాలుంటాయి, సమాజం వారిపైన విసిరిన రాళ్లు ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకొని వారు సాధించిన అద్భుతమైన విజయాలు ఉంటాయి.
0: ఒక వ్యక్తి గొప్పవాడని, ఆయన ఇన్ని విజయాలు సాధించాడని చెప్పడం చరిత్ర. కానీ ఆ ఒకే ఒక్క వ్యక్తి చేసిన పోరాటం వల్ల, ఆయన నమ్మిన సిద్ధాంతం వల్ల ఈ యావత్ భారతదేశం ఎలా గొప్పదైంది, ఏ విధంగా రూపాంతరం చెందింది అని సప్రమాణంగా వివరించడమే ఈ ధారావాహిక ఉద్దేశం.
1: రేడియో అనేది కేవలం శబ్దాలను ప్రసారం చేసే సాధనం కాదు, ఇది జ్ఞానాన్ని, సంస్కృతిని, దేశభక్తిని ప్రతి ఒక్కరి గుమ్మంలోకి, గుండెల్లోకి చేర్చే ఒక పవిత్ర మాధ్యమం. ఈ సిరీస్ ద్వారా నేటితరం యువతకు మరియు శ్రోతలకు మన నిజమైన హీరోలు ఎవరో పరిచయం చేయటమే ముఖ్య ఉద్దేశం.
0: ఈ ధారావాహిక ఉద్దేశం కేవలం ఆయా భారతరత్న గ్రహీతల పేర్లు మాత్రమే జ్ఞాపకం ఉండడం కాదు, ఈ భారతదేశాన్ని ఇటుక ఇటుకగా నిర్మించిన మహోన్నతమైన విలువలు గుండెల్లో శాశ్వతంగా ముద్రితం కావడం. అందుకే

0: ఈ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్ కేవలం ఒక జీవిత చరిత్రగా కాకుండా ఒక నిర్దిష్టమైన విలువకు, త్యాగానికి అంకితమైన ఒక అద్భుతమైన శ్రవణ రూపకంగా మీ ముందుకు రాబోతోంది.
1: భారతదేశం సగర్వంగా తలవంచి సాదరంగా నమస్కరించిన ఆ మహామహుల పాద పద్మాల చింతకు రండి. జ్ఞానం, త్యాగం, నిరంతర సేవ, సృజనాత్మకత, నిరుపమాన మానవత్వం కలబోసిన ఆ చారిత్రాత్మక మహాయాత్రలోకి మనమందరం కలిసి అడుగు పెడదాం. ఇది కేవలం ఒక రేడియో కార్యక్రమం కాదు, ఇది మీ గుండెలను తాకే ఒక భావోద్వేగ ప్రయాణం.
0: వచ్చే వారం ప్రసారమయ్యే మొదటి ఎపిసోడ్లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న తొలి ముగ్గురు మహనీయుల్లో ఒకరైన భారతీయ తత్వశాస్త్ర వైభవాన్ని, విద్యా సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాల మేధావుల సదస్సుల్లో సగర్వంగా ప్రతిష్ఠించిన మహామేధావి, భారతదేశంలో ప్రతి ఏటా మనం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవానికి శాశ్వత ప్రేరణగా నిలిచిన ఉపాధ్యాయ శిఖామణి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అసామాన్య స్ఫూర్తిదాయక జీవితాన్ని, వారు నమ్మిన విద్యా విలువలను ఆవిష్కరిద్దాం.
1: అంతవరకు నవభారతాన్ని తమ మేధస్సుతో, త్యాగంతో నిర్మించిన ఆ మహనీయులను స్మరించుకుంటూ ఉందాం. వారి ఆశయాలను మన నిత్య జీవితంలో పాటిద్దాం.
0: ధన్యవాదాలు.
1: నమస్కారం.

భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక కర్టెయిన్ రైజర్ ఎపిసోడ్ విన్నారు. రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ ఏ సత్యనారాయణ, శ్రీమతి కె అనుపమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:41 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు కొన్ని హుషారైన గీతాలు విందాము.

గణేష్ మూవీ కోసం కార్తిక్ బృందం పాడిన రామజోగి శాస్త్రి గీతాన్ని విన్నారు. సంగీతం మిక్కీజీ మేయర్. ఇప్పుడు విందాం యువత సినిమా నుంచి రంజిత్ బృందం పాడిన పాట.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం కొన్ని చిత్రగీతాలు వింటున్నాం. చివరిగా విందాము తికమక తాండ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పూర్ణచారి గీతం, సంగీతం సురేష్ బొబ్బిలి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 23 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్పెషల్ డే, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరి వీర నారీమణుల గురించి గుర్తు చేసుకుంటే, వారి యొక్క సేవలు, వారి యొక్క త్యాగాల గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ టాపిక్ తీసుకున్నాం. అణచబడ్డ చోట తిరుగుబాటు ఉంటుంది. ఆధిపత్యంతో విర్రవీగే ప్రక్కనే అహంకార పతనం బాగా వేస్తుంది. బానిసత్వం రాజ్యమేలే రాబందుల ఇలాకాలు స్వేచ్ఛ పొరుడు పోసుకుంటుంది. పరాధీనత పడగ విప్పుతుంటే స్వతంత్రత హక్కు 1000 సూర్యగోళాలై ప్రళయ తాండం చేస్తూ పడుతులు సైతం పరాక్రమ వీర నారీమణులై విరుచుకుపడి దాస్య విముక్తికి ప్రాణత్యాగాలు చేస్తారు, చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులై నిలిచారు. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆ విప్లవ మహిళ పిరంగుల సేవలు, త్యాగాల గురించి మనం గుర్తు చేసుకుందాం. వారి అడుగుజాడల్లో నడుద్దాం. వారి స్ఫూర్తిని కంటిన్యూ చేద్దాం.

శక్తిశీలి కార్యక్రమంలో మీరు విన్న పాట పండగ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. మనం వీర నారాయణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు సైతం మరి నడుం బిగించి ప్రాణత్యాగం చేశారు. వారు కూడా చరిత్రలో నిలిచిపోయారు. వారు కూడా ఈ సంగ్రామంలో ఒక భాగంగా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ తమ పోరాట పటిమను తెగును చూపించారు. ప్రాణాలను అర్పించారు. ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఎందరో త్యాగధనుల ఫలంగా స్వేచ్ఛను పొందాము. మన పాలన మనమే చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తున్నాం. మరి ఈ పోరాట సంగ్రామంలో విప్లవ వీరులకు ధీటుగా మహిళలు కూడా విరోచితంగా పోరాడి స్వేచ్ఛ భారతం కోసం ప్రాణత్యాగాలు చేశారు. వారిలో ముఖ్యుల గురించి ఈరోజు తెలుసుకుందాం. వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరో పాట

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతీయ కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పకుండా వినండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మనం శక్తిశాలి కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో వీరనారీమణులు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా మనం దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి సంక్షిప్తంగా ఆమె త్యాగాన్ని స్మరించుకుందాం. భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త కూడా. మరి ఆంధ్ర మహిళా సభలను స్థాపించి మహిళా చైతన్యానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేసిన వీరనారీమణిగా సర్వీస్ మదర్స్గా పిలువబడ్డారు. ఆమె సేవలను జాతి మరవదు. ఆమె త్యాగాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది. ఆమె అడుగుజాడల్లో ఉద్యమాలకు ఊపిరి పోసుకుంటుంది నవతరం. అందుకే ఆమెకు వందనం ఈ సందర్భంగా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో వీర నారీమణులు ఎలా పోరాటం చేశారు, పోరాటంలో వారి ప్రాణాలను ఎలా త్యాగం చేశారు, వారిని ఒకసారి స్మరించుకుందాం, వారి అడుగుజాడలు నడుద్దాం. ఆ ఉద్యమ చైతన్య

విషయాన్ని మనం పొందుదాం అనే ఉద్దేశంతో మరి మనం వారిని గుర్తు చేసుకుంటున్నాం. లింగ అసమానతలు నిర్మూలించడానికి తన జీవితమంతా పోరాడిన స్వాతంత్ర్య సమర యోధురాలు పార్సీ వనిత బికాజీ రుస్తుం కామా. ఆమె దేశభక్తి ఎలాంటిదంటే 1906లో జర్మనీలో జరిగినటువంటి అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో మరి ఏకంగా భారత జెండాను ఎగరవేసిన దేశాలి ఆమె. 1896 బొంబాయిలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే ఆ రోగులకు సేవ చేసే క్రమంలో తనకు కూడా ప్లేగ్ వ్యాధి వచ్చినా కూడా ఆ రోగానికి వెరవకుండా, ఆ రోగాన్ని లెక్క చేయకుండా అలా సేవ చేసినటువంటి, స్వాతంత్ర్యం కోసం తన ప్రజల కోసం పోరాడినటువంటి ఒక మానవతావాది మాతృమూర్తి లాంటి ఆ వనిత అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు భారత సంగ్రామంలో, భారత స్వాతంత్ర సంగ్రామంలో అశువులు బాశారు. ఎందరో మహిళలకు, ఆనాటి సమకాలీన ఉద్యమకారులకు, ఉద్యమ వీర వనితలకు మరి వీరందరూ కూడా స్ఫూర్తిగా నిలిచి స్వాతంత్ర సంగ్రామం వైపు నడిచారన్నమాట. లింగ వివక్షత లేకుండా మనం కూడా ఆ పోరాటంలో భాగం కావాలి, భాగస్వామ్యం కావాలని చెప్పేసి వారు కథల రంగంలోకి దూకారు, బిరంగులై పేలారు, విప్లవ యోధులై, విప్లవ నారీమణులై ఒక వెలుగు బావుటాను ఎగరవేశారన్నమాట. నిజంగా వారందరికీ వేల వేల వందనాలు.

స్త్రీ సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల ఉద్యమ సారథి, రచయిత, ఎంతో వాగ్ధాటి కలిగిన వీర నారిమణిగా ఆదర్శ మహిళగా పేరు పొందారు అని బిసెంట్. అలాగే భారత కోకిలగా పేరు పొందిన సరోజిని నాయుడు గారు, ఆమె కవయిత్రి, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలుగా కూడా, మరి అలాగే తొలి మహిళా గవర్నర్గా కూడా చరిత్రకెక్కారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఆమె త్యాగం మరవలేనిది. ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ప్రవర్తించారు, కీలక పాత్ర పోషించారు. ఎందరో మహిళలకు ఆమె ఊపుగా ఊరేగించారు. ఉద్యమానికి మహిళా శక్తిని సంఘటితం చేయడంలో ఈమె పాత్ర చాలా చాలా ఉంది. గాంధీజీ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇలా అన్నమాట, అంటే తమ సమకాలీన పరిస్థితుల్లో ఎలా ఉద్యమాలు చేస్తున్నారు, అందరూ ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారు, స్వేచ్ఛ కోసం ఎలా ప్రాణత్యాగాలు చేస్తున్నారు, తర్వాత విభిన్న రంగాలలో ఉన్న వ్యక్తులందరూ కూడా జనసంద్రమై ప్రపంచమై ఎలా సాగుతున్నారు అనే దాన్ని కళ్ళారా చూస్తున్నారు. తర్వాత ఆంగ్లేయుల పాలన వారు ఏ విధంగా బానిసలుగా చూస్తున్నారు, తమ సంపదను ఎలా దోచుకెళ్తున్నారు, తర్వాత మన వనరులన్నింటినీ ఏ విధంగా కాలరాస్తున్నారు, మన మేధాశక్తిని ఎలా అనగదొక్కుతున్నారు, ఇవన్నీ కళ్ళారా చూసి హృదయం ద్రవించిపోతూ, మరి ఆ విధంగా అందరి యొక్క ఆదర్శ భావాలను, వారి చేస్తున్నటువంటి పోరాటాలను ఆదర్శంగా తీసుకుని మేము సైతం అంటూ కథన రంగంలోకి దూకారన్నమాట. ఇలాంటి మహిళలు ఎందరో ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి త్యాగఫలమే ఈనాటి మన స్వేచ్ఛ వాయువులు, మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితం అన్నమాట. కాబట్టి వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని వీరి ఆశయాల సిద్ధి కోసం, వీరి లక్ష్యాల కోసం వారి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనం వారి యొక్క భావాలను, ఐడియాలజీని మనం తీసుకోవాలి. రేపటి భవిత కోసం మనం పాటుపడాలి. రేపటి యువతను ఆ వైపుగా మనం తయారు చేయాలనేది మనం తీసుకోవాల్సినటువంటి సంకల్పం అన్నమాట. మరింత సమాచారం చెప్తే వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు ఇందాక విన్న పాట ప్రియమైన నీకు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది. గీత రచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్. మరో పాట వచ్చేస్తుంది, ఇది నువ్వే కావాలి సినిమా నుంచి జయచంద్రన్ చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం శక్తిశీలి. ఈ కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరి ఈ టాపిక్ మనం ఎంచుకున్నాం. మరో విప్లవ యోధురాలు మహిళా అగ్ని కెరటం శత్రువుల పాలిట సింహ స్వప్నం ఝాన్సీరాణి లక్ష్మీబాయి. అనేక యుద్దాల్లో ఆరితీరిన ఆడ శివంగి కత్తిపట్టి కథన రంగంలోకి దిగితే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేదట. ఆ ఉద్యమ కాలంలో 1857 భారతదేశ తిరుగుబాటు ఆమె కీలక యోధురాలు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి పోరాటంలో ఆమె శూరత్వం వర్ణించ

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పకుండా వినండి. మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. స్వాతంత్ర్య సమర యోధురాలు, మహిళా రాజకీయవేత్త, యూపీకి చెందిన మహిళా సీఎం మహాత్మా గాంధీతో కలిసి పనిచేసిన వీర నారీమణి సుచేత కృపాలాని. గాంధీజీ జైలుకు వెళ్లిన

ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి మరి మహిళ ఉత్తుంగ తరంగిణి అరుణ ఆసఫాలి ఇలా చాలామంది అన్నమాట. ఈమె ఢిల్లీ నగరానికి మొదటి మేయర్గా కూడా పనిచేశారు. మరణానంతరం భారతరత్న పొందిన విప్లవ కేరటం. ఇలా స్వాతంత్ర సంగ్రామంలో మరి ఎంతోమంది వీర నారీమణులుగా పోరాడారు. అందులో ఎందరో మరెందరో ఉన్నారు. కమలాదేవి, తర్వాత ఇంకా కమలా నెహ్రూ, గాంధీభూరి, మదర్ తెరీసా, బేగం అస్రత్ మహల్, కాన్పూర్ వాసి లక్ష్మీ సెహగల్, జంకీదేవి బజాజ్, ఇంకా అక్షరాలను ఆయుధాలుగా మలిచినటువంటి అక్షర శిల్పి కుంతలా కుమారి సబత్, ఇంకా ఇలా అన్నపూర్ణ మహారాణిగా ఇలా ఎంతో మంది మహారాణులు, తర్వాత మహిళామణులు, వీరంతా కూడా ఆయుధాలను చేతపట్టి స్వతంత్ర సంగ్రామంలో పోరు సల్పారు. వారందరికీ వందనాలు, వేల వేల సల్యూట్స్. మీరు వింటున్న పాట నేను లోకల్ చిత్రం. అంతకుముందు గ్యాంగ్ లీడర్స్ అని మంచి పాట విన్నారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులు అనే అంశం గురించి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు 30 నుంచి రిలే. ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ యూ ఉండే.

శ్రోతలు, మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాల నుండి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు మళ్ళీ వినడానికి నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

శ్రుతులు, ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సాయంత్రం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య,

0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి.

0: శాతం నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం? మా ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, పిన్కోడ్ నంబర్ 503001. మరి ఆలస్యం ఎందుకు? లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కుచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నంద్, రీధిమా, క్యాదిరి రాములు వీరందరూ కోరుతున్నారు శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, నిజామాబాద్ నుండి. రేపటి పౌరులు చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్నారు. మరి వినండి వీరి కోసం ఈ పాట. పి సుశీల గారు ఆలపించిన పాట వినండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల క్షమించండి, ఈ సాయంత్రం 5:45 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 6:35 ప్రూడెంట్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 16వ తేదీ ఆదివారం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరొక గమనిక, ఈ నెల 16వ తేదీ ఆదివారం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కల్లిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రొక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట జ్యోతి చిత్రం నుండి పాట వినిపించమని కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మరి మీరు విన్నారుగా వీరి కోసం ఈ పాట. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కు లెటర్స్ రాయండి. మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్ కోడ్ నంబర్ 503001.

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా

0: డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. శ్రోతలకు మరొక గమనిక, ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రక్స్, చూపు తగ్గిపోవటం మొదలైన కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు లలిత గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం విరామం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువల కామరా వరద పుల్లా సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బుద్ధుల
5: ఊపిరితిత్తులు ఆస్తమా అలర్జీ
4: బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ స్లీప్ స్టడీ
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ బుద్ధుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు
5: ద్వారకా నగర్ నిజామాబాద్
4: సెల్ 9032323258.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
7: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
7: 24 గంటలు అత్యవసర సేవలు
6: NABH గుర్తింపు
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
6: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు రూట్ కెనాల్ డెంటల్ ఇంప్లాంట్ స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
7: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా హైదరాబాద్ రోడ్ నిజామాబాద్
6: సెల్ 9440004837.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
9: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
10: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
11: చిక్కుకున్నాడు.
12: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
13: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక

0: వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: శ్రోతలు మీరు వింటున్నారు లలిత గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక గీతం.

0: సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్ నానో డిఏపి నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: మడుగుల తామరా
5: సై బాల్,
4: బుర్రద పుల్లా
5: సై బాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: శ్రోతలు, మీరు ఇంతవరకు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. ఇప్పుడు వింటారు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు పాల్గొంటారు.
7: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
8: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
7: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
8: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది
7: ప్రూడెన్స్ హాస్పిటల్.
8: మీరు సంప్రదించాల్సిన చిరునామా
7: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
9: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజి.

విషయాన్ని. నిజామాబాద్ అండి, ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామను, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళ జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోయలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర, అంటే పెద్దవాళ్ళకి ఎవరికన్నా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు, మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళతో నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత గడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే గడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం. కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు, అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. అట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటలో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయింది అని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కనుక ఆ గడియలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు, తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి, అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు, ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు.

జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి, తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ అవ్వదు, ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్ చూస్తున్న వాటిలో ఇవేమీ ఉండవు, కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు, మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి, అవి తగ్గించడం కాదు పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు, దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది, గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసనం ఉన్న వాళ్ళకి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూతి అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కలదిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచే వాళ్ళు ఒక సైడ్కి ఎడమ వైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపు కానీ ఎడమ వైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట, మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికి ఆయనకి ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయిండొచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే 2 చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి 4 కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి.

0: దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తిని 5 పూట్లు తినచ్చు, కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే, ఒకటి వయసు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి. అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్, అంటే నరాల బలహీనత కానీ, లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు, లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి, కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే, ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల, ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ, లేదంటే కొలెస్ట్రాల్ కానీ, లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే, అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం, అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు, ఈవెన్ హార్ట్ స్ట్రోక్, అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో
1: శ్రోతలు, మీరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
2: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं जया भारती. राष्ट्र आज 80वां स्वतंत्रता दिवस मना रहा है. इस अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किला के प्राचीर पर ध्वजारोहण कर महत्वपूर्ण घोषणाएं की. इस अवसर पर पहली बार राष्ट्रगीत वंदे मातरम का गायन हुआ. श्री मोदी ने इस वर्ष के आयोजन में 2047 तक विकसित भारत बनाने में युवा शक्ति की भूमिका पर बल दिया. प्रधानमंत्री ने कहा कि पिछले 12 वर्षों में करोड़ों देशवासियों के संकल्प, समर्पण और हर संभव प्रयास की बदौलत देश ने नई ऊंचाइयों को छुआ है.
3: पिछले 12 वर्षों में डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा. आधुनिक युग को देकर के भी, डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया. इंटरनेट यूजर करीब 4 गुना बढ़े, पेटेंट ग्रांट होने की संख्या 4 गुना बढ़ी, डिजिटल ट्रांजेक्शन 100 गुना बढ़े.
2: प्रधानमंत्री ने कहा कि जिन अपतटीय क्षेत्रों में किसी भी प्रकार के काम की अनुमति नहीं थी, सरकार ने उनमें से 99% को खोल दिया है, जहां अब समुद्र के भीतर नए संसाधनों और भंडारों की खोज की जा रही है. प्रधानमंत्री ने कहा कि सरकार ने

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మ గౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎటుహోమ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు స్మార్ట్ కార్డే కాకుండా పేదవాళ్ల ఆత్మగౌరవమని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి ఉన్న బొమ్మ

0: గుడ్స్ లాంటి వారు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. రైతు భరోసాతో సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిది అని చెప్పారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు.
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఒక కార్డు కాదు, ఇది ఒక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం
0: అంతకుముందు సంగారెడ్డి పట్టణంలో మాజీ ప్రధానులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి, వివేక వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ 1,06,00,000 రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామాల్లో మెరుగైన వైద్యము, మహిళా సంఘాలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ ఏటుహోమ కార్యక్రమంలో తెలంగాణ ప్రాచీన చేరియాల నకాషీ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నకాషీ మాస్కులు, చిత్రాలను గవర్నర్ శివప్రతాప్ శుక్ల, గవర్నర్ సతీమణి జానకి శుక్ల పరిశీలించి ప్రశంసించారు. వీటిని రూపొందించిన కళాకారుడు ధనాలకోట రాకేష్ను అభినందించి నకాషీ కళా విశేషాలు, తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఐడిఓసీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పరిమితి 10,00,000 రూపాయలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా దేవాదుల ఫేజ్ 6ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ
2: భవిష్యత్తులో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు కానీ అప్లై చేసుకుంటానికి రేషన్ కార్డులో వారికి పూర్తి వివరాలు ఉండే విధంగా ఈ రోజు పీవీసీ స్మార్ట్ కార్డును పొందుపరిచి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కరీంనగర్ లో మేము మా శాసనసభ్యులందరం, జిల్లా కలెక్టర్ గారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శాఖ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
3: 400 crores వాల్యూ చేసే వర్క్లు, ఓపెనింగ్ లు, శంకుస్థాపనలు రేపు చేయడం జరుగుతుంది. అదే విధంగా పరకాల నియోజకవర్గంలో మొదట విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా మరొక 2 విడతలు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్నాం.
0: తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్ లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
4: స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వారందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది.
0: ఈ రోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం

0: ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామగుండం, మణుగూరు రైల్వే లైన్ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో చర్చించామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఈ రోజు పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్లో చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరదీపం వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక్పూర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని ప్రధాన కార్యాలయంతో పాటు వట్టినాగులపల్లిలోని రాష్ట శిక్షణ అకాడమీలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీవి నారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్దిని, సంస్కరణలను ఎప్పుడు అడ్డుకుంటూ దేశానికి అడ్డంకిగా మారిందని విమర్శించారు. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. कृत्स्ने हि देशे 80तमस्य स्वतंत्रता दिवसस्य महोल्लासेन आचरणम्. रक्तदुर्गे तावत् प्रधानमन्त्रिणा विहितं राष्ट्रध्वजारोहणम्. रक्तदुर्गे प्रप्रथमतया जातं वन्दे मातरमिति राष्ट्रिय गीतस्य सस्वर गानम्. प्रधानमन्त्रिणा निर्धन मध्यम वर्गीय कुटुम्बानां कृते निःशुल्क प्रातिभासिक प्रशिक्षणस्य अथ च आगामी वर्षे कोट्यधिक युवभ्यः एआई कौशल प्रदानस्य कृता उद्घोषणा. भारतं बहुभिः देशैः सह सन्धिं विधाय महत्वपूर्ण खनिज क्षेत्रे विश्वासयुक्त वैश्विक सहयोगित्वेन समुदेतीति प्रधानमन्त्रिणा प्रतिपादितम्. संसाधनानां अस्त्रीकरणे प्रधानमन्त्रिणा प्रकटिता चिन्ता. समाह्वानानां निवारणे भारतस्य आत्मनिर्भरतायाः सामर्थ्यम् अमुना प्रशंसितम्. अपि च इण्डोनेशिया देशे अद्य फ्लोर्स् इति तटस्य समीपे 17.7 तीव्रतायां भूकम्पेन मृतानां संख्या 38 या

0: भारतं च अस्मिन् क्षेत्रे स्वस्थानं सुरक्षितं सक्रियतया कार्यं करोति। प्रधानमन्त्रिणा स्पष्टीकृतं यत् विश्वस्मिन् प्रत्येकं राष्ट्रं स्वकीय हितानां रक्षणाय प्रयतते, किन्तु दौर्भाग्येन अस्मिन् संकटकाले कैश्चिद्भिः देशैः स्वप्रभुत्व प्रदर्शनार्थं संसाधनानां अस्त्रीकरणस्य कुत्सितं षड्यन्त्रं कृतम्।
1: दुनिया अपने पास जो कुछ भी है उसको वेपनाइज करने में लगी है, रिसोर्स का वेपनाइज, पेट्रोल डीजल फर्टिलाइजर दवाइयां टेक्नोलॉजी की चीप, इतना ही नहीं भूभाग को भी वेपनाइज किया जा रहा है। और ऐसे समय अगर हम आत्मनिर्भर के मंत्र को लेकर 10 साल सही दिशा में न चले होते तो हम कल्पना कर सकते हैं कि ऐसी चुनौतियों का मजबूती से मुकाबला कैसे कर, और हमारी तैयारियां निरंतर बढ़ती जा रही है।
0: प्रधानमन्त्री सर्वेभ्यः दलेभ्यः सविनयं निवेदितवान् यत् ते संसदि राज्य विधानसभासु च राजनैतिक कलहं परित्यज्य महिला आरक्षणस्य क्रियान्वयनाय सहयोगं कुर्युः।
1: जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है। और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
0: राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्य अशीतितमे स्वातंत्र्य दिने राष्ट्रीय युद्ध स्मारके वीरान श्रद्धांजलिम अददात। राष्ट्रपति स्मारके पुष्पमालां समर्पयित्वा हुतात्म वीरान श्रद्धांजलिम अर्पितवती। रक्षामंत्री राजनाथ सिंहः, रक्षा सचिवः संजय सेठः, रक्षा सचिवः जनरल एनएस राजा सुब्रह्मण्यम, सेना प्रमुखः जनरल धीरज सेठः, नौसेनाध्यक्षः एडमिरल कृष्णा स्वामीनाथन, वायुसेना प्रमुखः एयर चीफ मार्शल अमरप्रीत सिंहः, रक्षा सचिवः राजेश कुमार सिंहः च अस्मिन् अवसरे अत्र उपस्थिताः आसन्। इंडोनेशिया देशे अद्य फ्लोर्स इति तटस्य समीपे 7.7 तीव्रतायां भूकंपेन मृतानां संख्या 38 यावत् वर्धिता। प्रचंड भूकंपस्य अनन्तरं उद्धारदलानि सर्वाधिक प्रभावित क्षेत्रेषु गन्तुं प्रयतन्ते। इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:30 దాటి 2 సెకన్లు. ఇప్పుడు వింటారు సినీ దేశభక్తి గీతాలు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
3: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.

0: శ్రోతలు, మీరు విన్నారు దేశభక్తి గీతం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు వింటారు. ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్టు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారి సలహాలు.
1: కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్ నిజామాబాద్.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. మనిషికున్న అవయవాల్లో ఎన్ని అవయవాలు ఎంత సక్రమంగా పనిచేసినప్పటికీ కూడా గుండె సక్రమంగా పనిచేయకపోతే మనిషికి అసలు జీవితమే ఉండకుండా పోతుంది. ఇటీవలి కాలంలో మనం తరచుగా వింటున్న మాట ఏంటంటే, ఇప్పటిదాకా బాగున్నాడు, ఇప్పుడే ప్రాణం పోయిందే, ఇందాక వెహికల్ నడిపాడు, ఇప్పుడే ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు, కూలబడిపోయాడు, ప్రాణం పోయిందని మనం వింటుంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఉందా? ఏ వయసు వారికైనా రావచ్చా? అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి?
4: మీరు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. అండ్ ఇంపార్టెంట్ సందేహాలు కూడా ఉన్నాయి. ఆ సందేహాల గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. అందులో మొదటిది వచ్చేసి గుండె అనేది మనకు తెలుసు అన్నిటికంటే ప్రధానమైన ఆర్గాన్. మనకు మిగిలిన ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ అయినా ఏదైనా సడన్గా ఇబ్బంది అయినా మనకు కొంచెం టైం ఇస్తుంది లైఫ్కి. బట్ గుండె అనేది, గుండె ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు మనకు గుండె అనేది ఒక్కొక్కసారి మనకు టైం ఇవ్వకపోవచ్చు. కొన్ని హార్ట్అటాక్స్లో మనకు టైం ఇవ్వచ్చు, కానీ కొన్ని హార్ట్అటాక్స్ కానీ మిగిలిన గుండె జబ్బుల్లో కానీ మనకు టైం ఇచ్చే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. అది దాని తీవ్రతను బట్టి, అది వచ్చిన ఇక్కడ హార్ట్అటాక్ వచ్చింది, అది ఏ రకమైన గుండె జబ్బు వచ్చింది అనే దాన్ని బట్టి మనకు కొన్నిసార్లు గుండె అనేది టైం ఇవ్వకపోవచ్చు అన్నట్టు. సో మీరు చెప్పినట్టుగానే, మీరు అడిగినట్టుగానే, ఇందాక సడన్గా ఇప్పటి వరకు బాగుండే సడన్గా కొలాప్స్ అయ్యాడు, ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కొలాప్స్ అయ్యాడు, ఆర్ ఎక్సర్సైజ్ చేస్తూ కొలాప్స్ అయ్యాడు, ఆర్ ఏం చెడు లక్షణాలు లేవు, మధ్యస్థం వయసులోనే కొలాప్స్ అయ్యాడు, సడన్గా పడిపోయాడు, కలుదిరి పడిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్లే లోపల చనిపోయారు అనేవి చాలా కామన్గా వింటుంటాం. మనకు పబ్లిక్లో కానీ, టీవీస్లో కానీ, సోషల్ మీడియా

0: కానీ ఇప్పుడు ఈ వీటి గురించి అవేర్నెస్ అనేది కొంచెం పెరిగింది జనాలకి. సో దాని గురించి వల్ల మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ సడన్గా అప్పటి వరకు బాగానే ఉండి సడన్గా ప్రాణం అనేది పోవడానికి దీన్ని మెడికల్ టర్మ్లో సడన్ కార్డియాక్ డెత్ అంటాం. ఏదైనా మనకు సడన్గా అంటే లక్షణాలు ఉండి ఆర్ లేకుండా వితిన్ 1 అవర్లో స్పాన్లో పేషెంట్ అనేది సడన్గా చనిపోవడానికి సడన్ కార్డియాక్ డెత్ అంటాం. ఈ సడన్ కార్డియాక్ డెత్కి మనకు ఒక 5-6 రకాల ప్రధాన కారణాలు ఉంటాయి. అది ఏజ్ను బట్టి కారణం మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లల్లో అండి, చిన్నపిల్లల్లో 10-20 ఇయర్స్ 25 ఇయర్స్లో జనరల్గా హార్ట్ అటాక్స్ అనేవి వెరీ తక్కువ. మనం ఏమనుకుంటామంటే ఏ సడన్గా చనిపోయినా అది హార్ట్ అటాక్ అనుకుంటాం, అలా కాదు. హార్ట్లో చాలా కండిషన్స్ ఉంటాయి. చిన్న వయసుల్లో సడన్గా కార్డియాక్ జనరల్గా ఎరిథ్మియా అని అంటాము. ఈ ఎరిథ్మియా కండిషన్స్తో కానీ, సడన్ ఏసిస్టోల్స్ అని అంటాము, సడన్గా గుండె కొట్టుకోవడం అనేది ఆగిపోవడం వల్ల కానీ ఇట్లాంటి కండిషన్స్లో జరిగే అవకాశం ఉంటుంది. అదే మధ్య వయసుల నుంచి ఓల్డ్ ఏజ్లలో జనరల్గా సడన్గా చనిపోయడానికి కారణాలు జనరల్గా హార్ట్ అటాక్ అయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఎరిథ్మియాస్ కావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్లో కామన్గా వింటున్నది ఏంటంటే హార్ట్లో రక్తం గడ్డగట్టడం. ఎస్, మనం అనుకున్నట్టు హార్ట్లో హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలలో గడ్డగట్టడాన్ని హార్ట్ అటాక్ అంటాం. అలా కాకుండా ఊపిరితిత్తులకు రక్తనం తీసుకెళ్లే రక్తనాళాలలో గడ్డగట్టడాన్ని పల్మనరీ థ్రాంబోయెంబోలిజం అంటాం. ఇదేంటంటే దీంట్లో కూడా కొన్నిసార్లు మ్యాసివ్గా ఉన్నప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కండిషన్స్ మనకు సడన్గా పేషెంట్ అనేది చనిపోవడానికి కారణాలు.
1: అంటే వయసుతో నిమిత్తం లేదు,
0: వయసుతో నిమిత్తం లేదు. అంటే జనరల్గా ఓల్డ్ ఏజ్ అబౌ 45-50 ఇయర్స్లో వాళ్ళు సడన్గా చనిపోయారంటే హార్ట్ అటాక్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. చిన్నపిల్లల్లో సడన్గా చనిపోయారంటే హార్ట్ అటాకే కాదు, ఈ ఎరిథ్మియా కండిషన్స్ కానీ, పల్మనరీ థ్రాంబోయెంబోలిజమ్స్ కానీ, ఏసిస్టోళ్ళు కానీ ఇలాంటి కండిషన్స్లో కూడా సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నట్టు. అంటే గుండె రిలేటెడ్గా ఇవి అయ్యేది, గుండె రిలేటెడ్గా. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ప్రధాన కారణం సడన్గా చనిపోయేకి, సడన్గా ఛాతీలోపి మొదలయ్యే గంటలో చనిపోవడానికి కారణం అయోర్టిక్ డిసెక్షన్స్ అంటాము. గుండె నుంచి శరీరం అంతా సప్లై చేసే పెద్ద రక్తనాళంలో సడన్గా పగుళ్ళలాగా రావడము, అది ఒకటిసారి అక్కడికి నుంచి ఐదారు పగుళ్ళు వచ్చి బ్లడ్ లీక్ అయిపోవడము, లేదంటే ప్రధాన ఆర్గాన్స్కి ఆ పగులు అనేది ఎక్స్టెండ్ అయ్యి ప్రధాన ఆర్గాన్స్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్కి ఎక్స్టెండ్ అయ్యి ఒకటిసారి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోవడం కూడా మనం చూస్తుంటాం. కానీ ఇవి కొంచెం రేరు. ఈ అన్నిట్లలో ప్రధానమైన కారణం అయితే హార్ట్ అటాకే. అంటే ఈ ఎక్కువ పర్సెంటేజ్ ఏది ఉంటుందంటే హార్ట్ అటాకే. సో హార్ట్ అటాక్లో సడన్గా నిజంగానే చనిపోతారా, మనకు కొన్ని హార్ట్ అటాక్లు టైం ఇస్తాయి గానే సందేహం మనకు ఉండొచ్చు. డెఫినెట్లీ అండి, అంటే అన్ని హార్ట్ అటాక్ లో సడన్ గా చనిపోరు. ఏ హార్ట్ అటాక్ లో సడన్ గా చనిపోతారంటే మనకు మెయిన్ రక్తనాళం ఉంటాయి. అంటే మనకు మెయిన్ గా ఏంటంటే ఎడం వైపున 2 రక్తనాళాలు ఉంటాయి, అవి రెండు కలిపి ఒక ప్రధాన రక్తనాళం నుంచి వస్తాయి. కుడి వైపున 1 రక్తనాళం ఉంటుంది గుండెకు రక్తం సరఫరా చేసేది. ఇది ఏంటంటే గుండె కండరంకు ఈ రక్తం సరఫరా చేయడం వల్ల గుండె ప్రాపర్ గా పనిచేస్తుంది మనకి. ఈ రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడడాన్ని, ఈ రక్తనాళాలలో సడన్ గా రక్తం సరఫరా ఆగిపోవడాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. అట్లా లెఫ్ట్ మెయిన్ అని అంటాం. ఏదైతే ఎడం వైపు 2 రక్తనాళాలు ఇస్తుందో పెద్ద రక్తనాళం, ఆ లెఫ్ట్ మెయిన్ కానీ ఎల్ఏడి అని అంటాం. ఎల్ఏడి ప్రాక్సిమల్ మొదలు భాగంలో కానీ సడన్గా క్లాట్ వచ్చిన దాంట్లో ఒక్కొక్కసారి సడన్గా పేషెంట్ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఛాతీలు నొప్పి వచ్చి అప్పటి వరకు బాగానే ఉంటాడు, 10 మినిట్స్ వరకు బాగానే ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోతారు. ఒక్కోసారి ఎరిథ్మియాస్, ఈ హార్ట్ అటాక్లో కూడా జస్ట్ హార్ట్ క్లాట్ అవ్వడమే కాకుండా ఎరిథ్మియాస్ అంటే సడన్గా గుండెలో వేగం అనేది ఐదర్ ఎక్కువగా రావడం ఐదర్ తక్కువ రావడం ఎరిథ్మియాస్ అని అంటాం. దాంట్లో వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ కానీ వెంట్రుకులర్ టాకికార్డి అని అంటాం. ఇలాంటి కండిషన్స్ ఒక్కొక్కసారి మనకు జస్ట్ 5-10 సెకండ్స్లో కూడా పేషెంట్ సడన్గా చనిపోయే ప్రమాదాలని కారణం చేస్తుంది అన్నట్టు. అంటే హార్ట్ అటాక్లో ఎరిథ్మియాస్ అనే కండిషన్స్ రావడం వల్ల సడన్గా డెత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి గుండె ఒక్కటిసారి పనితీరు ఆగిపోవడం వల్ల కూడా సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా హార్ట్ అటాక్లో కొంచెం లేట్గా టైం తీసుకొని డెత్ అయ్యేది ఏంటంటే గుండె కండరం అనేది రప్చర్ అవ్వడము. ఏ భాగంకైతే రక్తం సరఫరా అయిపోయిందో ఆ కండరం అనేది దెబ్బతిండిపోయి ఆ కండరం అనేది రప్చర్ అవడం వల్ల కూడా దీన్ని కార్డియాక్ రప్చర్ అని అంటాం. వాటిలో కూడా సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అన్లెస్ అదర్వైజ్ వెరీ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ అయితే తప్ప సడన్గా డెత్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువే. సో సడన్గా డెత్ అయ్యాడు హార్ట్ అటాక్ వల్ల రీజన్ అనేది హార్ట్ అటాక్ వల్లనే కాదనేది మనం ఓన్లీ ఏంటంటే ఆ లోపు పేషెంట్ బతుకున్న లోపు ఈసీజీ తీస్తే తప్ప అది హార్ట్ అటాక్ కాదని మనం చెప్పలేం జనరల్గా. సో ఈ జనరల్గా ఈ కారణాలు ఉంటాయి సడన్గా డెత్ అవ్వడానికి. అందులో వయసును బట్టి కారణం మారే అవకాశం ఉంటది, పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ కారణం అయి ఉండే అవకాశం ఉంటది.
1: కొన్ని సందర్భాల్లో ఎలాంటి దురలవాటు లేదు, అంటే పొగ తాగడు, మద్యం సేవించడు, ఆరోగ్యంగా ఉంటాడు, వ్యాయామం చేస్తాడు, పద్ధతిగా జీవించే వ్యక్తి కూడా చనిపోయినటువంటి వార్తలు మనం విని ఉంటాము.
0: డెఫినెట్గా అండి, ఇవి మనము ఈ లక్షణాలు అనేవి ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్. అవి ఉన్న వాళ్లకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లక్షణాలే కాకుండా ఇంకొకటి మనం మాడిఫై చేయలేని రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే వయసు. సో వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలలో పూడిక రావడం కొంచెం కామన్. అది కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ అంటే జన్యుపరంగా కొంతమందికి రక్తనాళాలలో రక్తం గడ్డగట్టే తత్వం కానీ కొవ్వు వేరకపోయే తత్వం కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది.

0: అది కాకుండా కొంచెం మనము అన్ని లక్షణాలు చెడు లక్షణాలు ఏం లేకుండా సెడెంటరీ లైఫ్ అంటే వ్యాయామం సరిగా చేయలేకపోవడము, జస్ట్ సెడెంటరీ లైఫ్, బయట ఫుడ్ హ్యాబిట్స్
1: సరిగ్గాము,
0: జీవనశైలి, ఎస్ జీవనశైలి, ఈ జీవనశైలిలో మార్పుల వల్ల కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు స్మోకింగ్ ఆల్కహాల్ లేనంత మాత్రాన జీవనశైలి సరిగా లేకున్నా కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: ఈ లక్షణాలని మనం ముందుగా పసిగట్టే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అంటే లక్షణాలు ఏ చిన్నగా ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ, కొంచెం ఛాతిలో బరువు కనిపించినా కానీ, అది కొంతమంది ఏమనుకుంటారంటే గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అని ఈనోనో లేకపోతే ప్యాంటాప్ ట్యాబ్లెట్ వేసుకొని అవుతుంటారు, జనరల్ ఇంటికడే ఉంటారు, అదర్వైజ్ పెద్దగా అయ్యేదాకా వెళ్ళరు. సో మోస్ట్లీ అట్లాంటివి 100లో 70-80% గ్యాస్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి, కానీ ఒక 10-30% మనం చెప్పలేము, అది గుండె కారణాలు కూడా అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అలా డిస్కంఫర్ట్ అనిపించినా కూడా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి ఈసీజీ తీసుకోండి, దగ్గరున్న కార్డియలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి, గుండెది కాదు అని అనుకుంటే మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు. అంతేగాని గుండెది అవునో కాదో మనం సొంతగా నిర్ధారించుకోవడం చేయకూడదు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చినాక 2-3 డేస్ తర్వాత వస్తుంటారు కొందరు, అప్పటికి మనం చూసేసరికి గుండె కొంచెం డ్యామేజ్ అవ్వడము, దాన్ని ఇవాల్వ్ కూడా హార్ట్ అటాక్ అంటాము, ఇవాల్వ్ అయిపోవడము, అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి టైం ఇస్తుంది అట్లా, కానీ ప్రతిసారి అట్లా టైం ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఇదే చెప్తారు రీజన్, ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనుకున్నానండి, గ్యాస్ తీసుకున్న నైట్ బాగానే తగ్గింది, మళ్ళీ మార్నింగ్ లేసరికి ఎక్కువైందని వచ్చినాను అంటారు. సో ఇట్లా అంటే దాంట్లో ఏం డిసడ్వాంటేజ్ ఉంటుందంటే మనకు అట్లా వచ్చేసరికి గుండె అనేది కొంచెం డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంటుంది అన్నట్టు. ఆ డ్యామేజ్ అయిన గుండెతోటే ఇంకా మనం కొంచెం లైఫ్ను ప్రొలాంగ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఈవెన్ వాటిలో కూడా స్టెంట్ చేసినా కూడా ఆ డ్యామేజ్ను మనం తిరిగి తీసుకురాలేమన్నట్టు. సో అందుకే ఏ చిన్న లక్షణాలను కూడా మనకు నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది అన్నట్టు. ఇది ఎవరికి లక్షణాలు ఉన్న వాళ్ళకి, లక్షణాలు లేకపోతే ఏం చేయాలి, వచ్చే ఛాన్స్ మనకి ఎంత ఉందో లేదో తెలుసుకోవాలని కొందరికి ఆతృత ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఉండడం ఖచ్చితంగా మంచి విషయం. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏవైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందా, ఏ జబ్బులు ఉన్నాయి, ఏ జబ్బులు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా మాడిఫై చేసుకోవడం అనేది రొటీన్ హెల్త్ చెకప్స్. మనకి రొటీన్ హెల్త్ చెకప్స్ అనేది ఒక వయసు తర్వాత కంపల్సరీ. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ముందు అంటే మనం 50 ఇయర్స్కి చేసేవాళ్ళు, ఇప్పుడుంటే ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి 35-40 ఇయర్స్ నుంచే చేసుకోవడం మంచిది. ఏం లక్షణాలు లేకుండా కూడా వెళ్ళి ఒకసారి మన లిపిడ్ ప్రొఫైల్ అనేది, మన ఫ్యాట్స్ ఎలాగ ఉన్నాయి, ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయా. ఆ షుగర్ కూడా ఏంటంటే మనకు సైలెంట్ జబ్బు, అది వచ్చి 4-5 సంవత్సరాల వరకు కూడా చాలా మందిలో డిటెక్ట్ కాదు, యాక్సిడెంటల్గానే డిటెక్ట్ అవుతుంటుంది షుగర్ అనేది. మనం ఇదే రొటీన్ హెల్త్ చెకప్ చేసుకుంటే ముందే డిటెక్ట్ చేస్తాం, ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి షుగర్ను ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్లోనే బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వెల్త్ ఏమైతుందో, నాకు ఈ జబ్బు నాటు బయటపడతా అనేది టెన్షన్స్ పెట్టుకోకూడదు, అభయం పెట్టుకోకూడదు. మనకి ఎర్లీగా తెలిస్తే దాన్ని ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎర్లీ స్టేజ్ నుంచి ట్రీట్ చేయకపోతే లేట్గా ఒక 5-10 సంవత్సరాలు డౌన్ ద లైన్ ఏమవుతుంది అంటే ఆ జబ్బులు చేయాల్సిన డ్యామేజ్ అవి చేసేసి ఉంటాయి అప్పటికే. సో దాని తర్వాత మనము కొన్ని ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడినా కూడా మనం ప్రివెంట్ చేసుకోకపోవచ్చు. అందులో భాగంగానే ఈసీజీ కానీ, గుండె స్కాన్ కానీ, థ్రెడ్మిల్ కానీ ఇవి చేసుకుంటే ఏంటంటే మనం వచ్చే అవకాశాన్ని ముందుగా కనిపెడితే ఆ బ్లాక్ 100% లేకనే ముందు 70-80% ఉన్నప్పుడే మనం స్టెంట్ వేయించుకోవడము, లేదు 20-30% లాగానే బ్లాక్ ఉందంటే దాని తాలూకా జాగ్రత్తమైన ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, మనకు బయటపడ్డ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము మాడిఫై చేసుకోవడము చేసే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మరి అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణాలు లక్షణాలు మీరు ఇందాక చెప్పారు, మరి దీన్ని ముందస్తుగా మనం అరికట్టడానికి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా?
0: డెఫినెట్గా అండి, ఈ గుండె సంబంధించిన హార్ట్ అటాక్ సంబంధించిన దానికి మాత్రం ఆహార నియమాలు కొన్ని ఉంటాయి. ఈ ఎరిథ్మియాస్ అనేవి మనం కొన్ని చెప్పలేము, అదేంటంటే కొన్ని జెనెటికల్ పరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పల్మనరీ థ్రాంబోయింబలిజం అనేది కూడా ఏంటంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ను బట్టి ఉంటుంది, కొందరికి అది కూడా కొంచెం జెనెటికల్గా కొన్ని థ్రాంబోటిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే రక్తం గడ్డగట్టే తత్వం ఉన్న కండిషన్స్ ఉంటాయి, అట్లాంటివి ఉంటే ఇవి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆహార నియమాలతో మనం క్లియర్గా అరికట్టే అవకాశం ఉన్న ఒక జబ్బు హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ను ఆహార నియమాలతో ఎట్లా అరికట్టవచ్చు అంటే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో కావాలా. అందులో ఆహారం ఖచ్చితంగా ముఖ్యమే అన్నట్టు. ఆహారం లేదనంటే మనము మారుతున్న కొద్ది, జనరేషన్లో మారుతున్న కొద్ది బయట జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం కానీ, నాన్ వెజ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవ్వడం కానీ, ఆ ఆయిల్ రోస్టెడ్ డీప్ ఫ్రైడ్ అంటే ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, జనరల్గానే మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్లో, ఈ సరౌండింగ్స్లో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల కొంచెం ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఎంత వీలైతే అంత జంక్ ఫుడ్స్ తగ్గించుకోవడము, ఎంత వీలైతే అంత డీప్ ఫ్రైడ్ కానీ రిపీటెడ్గా ఆయిల్స్లో కుక్ చేసినవి కానీ, ఆర్ ఆయిల్స్ని మల్టిపుల్ టైమ్స్ వాడతారు కొన్నిసార్లు ఫ్రైకి, డీప్ ఫ్రైకి, అలాంటివి అవాయిడ్ చేయడం కానీ, ఇది ఎంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ నుంచి అవాయిడ్ చేసుకోవడం మొదలు పెడితే అంత మంచిది. నాన్ వెజ్ అంటే కూడా, నాన్ వెజ్ తీసుకు

0: తప్పకుండా ఉండమని అయితే అడ్వైస్ చేయను. నాన్ వెజ్ అనేది ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నట్టు. సో నాన్ వెజ్ తీసుకోవాలి, అందులో హెల్దీ నాన్ వెజ్ అంటే మటన్ అనేది కానీ ఈ రెడ్ మీట్ అని అంటాం, మటన్ ఆర్ బీఫ్ ఇవన్నీ పోర్క్. ఈ రెడ్ మీట్లు ఏంటంటే కొంచెం కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఈ కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు అదేంటంటే మనము వెయిట్ పెరిగే అవకాశం కానీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం కానీ, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీ ఉండే అవకాశం కానీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. హెల్దీ ప్రోటీన్స్ తీసుకోవాలి. ఎగ్ వైట్ ఉంది ఇప్పుడు, అది వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎగ్ వైట్ తీసుకోవచ్చు మనము. మీట్ అనేది ఫ్రీక్వెన్సీస్ తగ్గించుకోవాలి, ఫ్రీక్వెన్సీస్ తగ్గించుకుంటే మంచిది అన్నట్టు. అంటే రిపీటెడ్గా వీక్లీ అంటే వారానికి 2-3 సార్లు అట్లా కాకుండా మంత్లీ వన్స్ అట్లా పెట్టుకుంటే బెటర్ అన్నట్టు. రెడ్ మీట్ అనేది ఇంకా తగ్గిస్తే ఇంకా మంచిది. ఫిష్, ఇప్పుడు సపోజ్ ఫిష్ ఉంది, ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఫిష్ మనము అది ఫ్రైడ్ కాకుండా రెగ్యులర్ కుక్డ్ ఫిష్ వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. అంటే మనము రెడ్ మీట్ పోర్షన్స్ ని వైట్ మీట్ ఆర్ ఫిష్ తో రీప్లేస్ చేసుకుంటే బెటర్. చికెన్ లో కూడా జనరల్ గా ఇప్పుడు బయట ఉండే చికెన్స్ కొంచెం అడల్టరేటెడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆర్ఎంఎల్తో కానీ దీంతో కానీ. అవి కూడా కుదిరితే వీలైనంత వరకు తగ్గించుకుంటే, ఆర్ ప్రాపర్ హెల్దీగా దొరికితే అక్కడ తీసుకుంటే బెటర్. మన హెల్దీ ఉండాలంటే మనం ఎర్లీ అంటే మిడ్ లైఫ్ ఆల్మోస్ట్ మనం 20-25 ఇయర్స్ నుంచి జాబ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో జనరల్ గా ఏంటంటే మనం మన సొంత శరీరానికి టైం ఇచ్చేంత టైం దొరకకపోవచ్చు ఎర్లీ జాబ్ లైఫ్ లో. ఆల్మోస్ట్ కొన్ని నైట్ షిఫ్ట్స్ మార్నింగ్ షిఫ్ట్స్ అన్నట్టు ఇట్లనే ఉంటుంది అన్నట్టు. లైఫ్ స్టైల్స్ జనరల్గా అలా మారిపోయాయి. సో ఎంత లైఫ్ స్టైల్స్ ఎంత బిజీగా ఉన్నా మన శరీరానికి మనం ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించడం అత్యుత్తమం. ఈ 20-25 నుంచి మనం 55-60 వరకు ఈ జనరల్గా ఈ ఏజ్ గ్రూప్లోనే వర్కింగ్ ఏజ్ గ్రూప్. ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్లో మనం ఎంత బిజీ లైఫ్ స్టైల్ ఉన్నా వ్యాయామానికి ప్రాపర్ టైం కేటాయించడము, మన బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ మన సొంత ఇంట్లో మేడ్ చేసిన ప్రాపర్ కుక్డ్ ప్రాపర్ డైట్ ఉన్న కుక్స్ అంటే ప్రాపర్ పోర్షన్స్ ఆఫ్ హెల్దీ డైట్ ఉన్నది తీసుకుంటే బెటరు. ప్రాపర్ నిద్ర, నిద్ర అనేది ఏంటంటే ఇప్పుడున్న జాబ్ స్టైల్లో కొంతమంది నైట్ డ్యూటీస్, కొంతమంది కంటిన్యూస్గా డ్యూటీస్ మార్నింగ్ టు నైట్ వర్క్, మళ్ళీ నైట్ ఐదర్ సోషల్ మీడియా ఆర్ మూవీలు వాచ్ చేయడం ఇలాంటివి కొంచెం అట్లీస్ట్ 6-8 గంటలు ప్రాపర్ నిద్ర ఉండడం అనేది ఈజ్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అన్నట్టు. ఫిజికల్ యాక్టివిటీ, ఆహార నియమాలు, ప్రాపర్ నిద్ర ఇవన్నీ మనం ప్రాపర్గా పాటిస్తే గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించచ్చు.
1: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు ప్రూడెంట్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

నమస్కారము రైతు సోదరులకు. నేను నా పేరు డాక్టర్ ఏ సుధీర్ బాబు. నేను పశు వైద్య కళాశాల హైదరాబాద్లో పశు పోషణ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము పశువులకి ఈ సంబంధించిన పచ్చి మేతని ఏ విధంగా సమకూర్చుకోవాలి, తర్వాత పచ్చి మేతలో వాటి యొక్క పోషణ విలువలు కానీ లేకపోతే రకాలు కానీ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాము. ముందుగా మనము పశుగ్రాసాలని, పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లాసిఫై చేసుకుందాము, ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యంగా రెండు రకాల పశుగ్రాసాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం వచ్చి ధాన్యపు జాతి రకాలు, తర్వాత రెండవ విభాగం వచ్చి కాయజాతి రకము. ఇందులో ధాన్యపు జాతి రకాలలో, తర్వాత కాయజాతి రకాలలో కూడా ఏకవార్షికాలు ఉన్నాయి, తర్వాత బహువార్షికాలు ఉన్నాయి. అంటే ఏకవార్షికం అంటే ఒక సీజన్లో మాత్రమే ఉంటుంది, లేదా 3 నెలలు 6 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మనము ఆ భూమిని మొత్తం దున్నుకుని మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి. కానీ బహువార్షిక దాంట్లో ఒక్కసారి వేసుకుంటే మనము నీటి వసతి కల్పిస్తూ పోతూ ఉంటే మనకి ఒకే సంవత్సరంలో 3 నుంచి 5 కోతలు వస్తుంది.

అట్లాగే మనకి 5 సంవత్సరాల వరకు కూడా మనకి ఈ పశుగ్రాసాలు అందుబాటులో ఉంటాయి. ఈ ధాన్యపు జాతి రకాలలో మనకి ఏకవార్షికలో అవైలబుల్ ఉన్న పశుగ్రాసాలు వివరాలు చెప్తా. దాంట్లో ముఖ్యంగా మనకి ఎంబీ చారి జొన్న రకము, తర్వాత ఎస్ఎస్జి అంటారు, ఎస్ఎస్జి 59, స్వీట్ సూడాన్ గ్రెడ్డి, తర్వాత ఆఫ్రికన్ టాల్, తర్వాత మొక్కజొన్న రకము, తర్వాత స్థానికంగా ఏదైనా మొక్కజొన్న రకము కానీ లేకపోతే సజ్జలు కానీ ఇవన్నీ కూడా మనకి ఏకవార్షికలో వస్తాయి. సో దీని ధాన్యపు జాతులు ఏంటంటే ఇవి ఎనర్జీ అంటే మనకేంటంటే శక్తినిచ్చేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెండో విభాగం వచ్చి ధాన్యపు జాతులు వచ్చేసి బహువార్షికాలు, అంటే ఒకసారి వేసుకుంటే మనకి ఇంతకుముందు తెలిపినట్టు మనకి మల్టీ కట్స్ అంటే ఒకే ఇయర్లో 3 నుంచి 5 కోతలు వస్తుంది. అదేవిధంగా 5 సంవత్సరాల వరకు కూడా మనకి కోతలు తీసుకుంటూనే ఉండొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి రకం వచ్చేసి నేపియర్ గడ్డి, తర్వాత కో 1, కో 4, కో 2 పారాగడ్డి, తర్వాత గీనీ గడ్డి, ఇవన్నీ కూడా మనకి బహువార్షికాలు. అది కూడా ధాన్యపు జాతి రకంగా మనము తెలుసుకోవచ్చు. రెండవది వచ్చేసి కాయజాతి రకాలు. దీంట్లో ఏంటంటే పప్పు జాతి రకాలు అంటారు. దీంట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీంట్లో ఏకవార్షికాలు వచ్చేసి అలసంద, లూసర్న్, బర్సీమ్, జనుమ, గోరుచుక్కుడు, తర్వాత ఉలువలు, పిల్లి పెసర, ఇవన్నీ కూడా కాయజాతి రకంలో ఏకవార్షికాలు. అంటే ఒకటే కోతలో మనం తీసేస్తాము, తర్వాత మళ్ళీ దున్నుకుని మళ్ళీ ఫ్రెష్గా మనం మళ్ళీ విత్తనాలు వేసుకొని చేసుకోవాలి. అదే ఈ కాయజాతి రకాల్లో బహువార్షికాలు వచ్చేసి వెల్వెట్ బీన్ అంటే బీన్ రకము, తర్వాత స్టైలో, దాంట్లో స్టైలో హెమాటా ఉంటుంది, స్టైలో స్క్రబ్రా ఉంటుంది, తర్వాత అవిసా, తర్వాత హెడ్జ్ లూసన్, తర్వాత సుబాబుల్, ఇవన్నీ కూడా మనకి పశుగ్రాసాల్లో అందుబాటులో ఉన్న రకాలు మరియు తర్వాత వాటి యొక్క ఉపయోగాలు. ఇది ఎందుకు మనం ఈ పశుగ్రాసాల మీద మనం ఎక్కువగా పెండ్ అవ్వాలి, లేదా మనం ఎందుకు మనం చేసుకోవాలంటే రైతులకు చాలామంది తెలుసు ఈ విషయము. ఏంటంటే మనకి ఏదైతే పశువుల యొక్క ప్రొడక్షన్ ఉంటుందో, అంటే మనకి ఒక లీటర్ పాలు మనము ఒక లీటర్ పాలుకి మనము ఒక ఎంత మనము సంపాదించుకుంటామో, లేదా ఒక లీటర్ పాలకి అయ్యే ఖర్చులో మనకి 70% వరకు అంటే 70 రూపాయలు, ఒకవేళ 100 రూపాయలు మనకి ఖర్చు అయిందంటే ఒక లీటర్ పాలకి, దాంట్లో 70 రూపాయల వరకు వచ్చేసి మనకి ఈ మేత వల్లనే జరుగుతుంది, ఖర్చు జరుగుతుంది. సో ఈ మేతలో మనము ఎంతైతే అంతవరకు పచ్చి మేతని మనమే పెంచుకుని, తర్వాత ఆ పచ్చి మేతని మనము పశువు కనుక అందుబాటులో పెట్టగలిగితే మనము ఈ ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ పచ్చిగడ్డి పుష్కలంగా అవైలబుల్ ఉన్నప్పుడు మనము ఈ ఖర్చు తగ్గించుకుని పశువుకి కావాల్సిన పోషకాలన్నీ అందజేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పిన ఈ పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి కానీ కాయజాతి కానీ ఇవన్నీ కూడా మనము లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెటనరీ ఆఫీసర్ కానీ మనం కనుక్కొని మన యొక్క భూమి యొక్క సారం బట్టి, తర్వాత నీటి వసతిని బట్టి మనము ఏ రకము వేసుకోవాలి, ఎంత వేసుకోవాలని మనము ప్లాన్ చేసుకోవాలి. కానీ ఏది ఏమైనా సరే మంచి పశుగ్రాసాల లక్షణాలు ఏ విధంగా ఉండాలని నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. మంచి పశుగ్రాసాల లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే, ఒకటేమో అంటే రుచికరంగా ఉండాలి, తర్వాత వాటిలో ఎక్కువ ప్రోటీన్ అంటే మాంసకృతులు కలిగి ఉండాలి, తర్వాత ఏ పశుగ్రాసమైనా తక్కువ కాలంలోనే కోతకు వచ్చే విధంగా ఉండాలి, తర్వాత ఎక్కువ అంటే మనకి నీటి వసతి లేకపోయినా లేకపోతే నీటి ఎద్దడి కలిగినా సరే అది తట్టుకుని అవి ఉండాలి, తర్వాత పంట ఏ దశలో కోసినా సరే అంటే కొంచెం పూత దశ కానీ పాల దశ కానీ లేదంటే పువ్వులు వచ్చే దశ కానీ లేకపోతే సీడ్ వచ్చిన దశ కానీ ఏ దశలో కోసినా సరే అది రుచికరంగా ఉండాలి. తర్వాత కొన్ని ఇప్పుడు జొన్న రకం కానీ కొన్ని రకాలు ఉంటాయి, వాటిలో ఏంటంటే కొంచెం ఎర్లీగా కోసినప్పుడు, పువ్వు దశలో కోసినప్పుడు దాంట్లో కొన్ని విష పదార్థాలు ఉంటాయి, కాబట్టి ఎటువంటి విష పదార్థాలు కలిగి ఉండకూడదు. తర్వాత అన్ని కాలాల్లో కూడా మంచి దిగుబడిని ఇవ్వాలి, తర్వాత ఎంత వీలైతే అంత తక్కువ ఒక నీటితో మనము సాగు చేసుకునేది ఉండాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు పశు వైద్య అధికారి కానీ లేకపోతే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మీరు కలిసినప్పుడు ఈ ఏదైతే పశుగ్రాసం మన నేలకు అవసరం ఉంటుందో మనం పెంచుకోవచ్చో అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఏ విధంగా అయినా సరే పశుగ్రాసాలు అన్ని రకాల నేలల్లో సాగుకు వీలుగా ఉంటే మంచిది. తర్వాత ఈ తెగుళ్ళు అనేవి తట్టుకునే శక్తి కలిగి ఉంటే చాలా మంచిది. తర్వాత ఈ కోసిన తర్వాత కూడా ఈ పశుగ్రాసాలు మనము నిల్వ చేసుకునే విధంగా

అంటే నిల్వ చేసుకునే పెంచుకునే విధంగా మనము కలిగి ఉండాలి. సో ఒకటి ఈ రకంగా మనం ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకటి అది తో ఈ ఇందు ముందు చెప్పినట్టు పశుగ్రాసాల్లో దానపు జాతి ఉంటుంది, తర్వాత కాయజాతి ఉంటుంది. దాంట్లో మనకి ఏకవార్షికాలు ఉంటాయి, బహువార్షికాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళొచ్చు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ పప్పు జాతి లేదా కాయజాతులు వచ్చేసి మనకి మాంసకృతులు 16-20% వరకు ఉంటాయి. అదే మనకి ఈ ధాన్యపు జాతి అయితేనే మనము మనకి దాంట్లో వచ్చేసి 10 వరకు మాంసకృతులు ఉంటాయి. ఈ పీచు పదార్థం ఏదైతే ఉన్నదో అదే కాయజాతిలోనేమో మనకి 18% వరకే ఉంటుంది. అదే పీచు పదార్థము ఈ కాయజాతులు అయితే మాత్రము అవి 35-40% వరకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పిండి పదార్థాలు మాత్రం చాలా వేరియేషన్ వస్తుంది. ఆ పిండి పదార్థాలు మాత్రం మనకి 40% కాయజాతిలో, తర్వాత 30% ధాన్యపు జాతిలో ఉంటుంది. సో మనం ఏంటంటే మన లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెటరినరీ ఆఫీసర్ కానీ మనం కలిసి మన నేల బట్టి, మన నీటి వసతి బట్టి, మన పశుగ్రాసాలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి, తర్వాత మన పశువుకి ఏ విధంగా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ మేత ఈ సంవత్సరం పొడుగునా అందజేస్తామో చూసుకోవాలండి. ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి ఒకే ఒకటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. కార్యక్రమంలో ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్, నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్, నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. ఈ సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు

0: సమయంలో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 ఈరోజు స్థానిక పెరట్ గ్రౌండులో జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ సేచ్ మోహన్ దాస్ గారు, సహకారం బి శ్రీకాంత్ గారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక న్యూస్ రీల్ వెలువడుతుంది. 8:30 జానపద గీతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈరోజు ఉదయం గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం తెలుగు అనువాదం వింటారు. ఇక 10:00 అఖిల భారతీయ రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ మూడు కార్యక్రమాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం వింటారు. అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో హితోక్తులు వినిపిస్తారు పి రత్నంరాజు గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాత్రం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం, అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5-7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5-7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.

0: देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूं। आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे।
1: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరిగిన పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
0: जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है। और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
1: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు, సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న 7 ఏళ్ల కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
0: बहुत तेजी से बढ़ रहा है। लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य।
1: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము, ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది, ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను, రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభ అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

0: విభాగం. ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్, అర్జెంటీనా రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హైకమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ది సంక్షేమం కోసం భారత్ నేపాళ్ల మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడం, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మహారాష్ట, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సుగంధ పంటల సాగు మరియు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఈ అంశం గురించి స్టూడియోస్ లో వైద్య సుగంధ మొక్కల పరిశోధన స్థానం శాస్త్రవేత్త వి కృష్ణమేని గారు ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: సుగంధ పంటలు అంటే ఏమిటి?
7: సుగంధ వాసన కలిగిన ఆకులు, గడ్డి, పువ్వులు, కాండం లేదా వేల నుండి ఆవిరి స్వేదన పద్ధతి అంటే డిస్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సుగంధ నూనెలు అనగా ఎసెన్షియల్ ఆయిల్స్ పొందే పంటలను సుగంధ పంటలు అంటారు.
6: మరి ముఖ్యంగా తెలంగాణలో సాగు చేయదగిన సుగంధ పంటలు ఏవి?
7: ఉదాహరణకు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి, మింట్, జిరానియం మొదలైనవి.
6: సుగంధ పంటల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి?
7: వీటి నూనెలు ఔషధాలు, సబ్బు

0: సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు, కాస్మెటిక్స్ మరియు ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు.
1: లెమన్ గ్రాస్ కు అనుకూలమైన నేల మరియు వాతావరణం ఎలా ఉండాలి?
0: సుగంధ పంటలు అవే అండి, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి రకాలు, పుదీనా రకాలు, వెట్టివేరు, జెరానియం, పచౌలి, రోజ్మేరీ మొదలైనవి ఎకరాకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి అనేక కోతలు తీసుకోవచ్చు. పశువులు సాధారణంగా మేయవు, ఎండలను కొంతవరకు తట్టుకుంటాయి. నూనె రూపంలో నిల్వ ఉంచడం వలన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. విలువ ఆధారిత పద్ధతుల ద్వారా అదనపు లాభం పొందవచ్చు. మంచినీరు వసతి కలిగిన ఎర్ర నేలలు, ఇసుక నేలలు అనుకూలం. నీరు అనేది నిల్వ ఉండకూడదు. 20-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 700-1200 మిల్లీమీటర్ వర్షపాతం అనేది అనుకూలము.
1: లెమన్ గ్రాస్ నాటే సమయం మరియు దూరం ఎంత ఉంటే బాగుంటుంది?
0: సమయం అనేది వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్, జూలై, ఆగస్ట్ మాసాలు ఉత్తమమైన సమయం. సాధారణంగా 45x45 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటుతారు. ఎకరాకు సుమారు 12,000 నుంచి 15,000 నాట్లు అంటే పిలకలు అవసరం అవుతాయి.
1: లెమన్ గ్రాస్ లో ఎరువుల నిర్వహణ ఎలా చేస్తే బాగుంటుందంటారు?
0: భూమి సిద్ధం చేసుకునే సమయంలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సిఫార్సు చేసిన ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ 2 దఫాలుగా వేసుకోవాలి. ఇది లెమన్ గ్రాస్ కు సంబంధించి.
1: లెమన్ గ్రాస్ లో నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి?
0: నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. మొక్కలు బాగా పాతుకుపోయే వరకు వారానికి ఒకసారి నీరు అవసరమవుతాయి. తరువాత వాతావరణం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీరు ఇచ్చుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
1: లెమన్ గ్రాస్ కు మొదటి కోత ఎప్పుడు తీసుకోవాలి?
0: పంట కోత అనేది నాటిన 4-5 నెలల తరువాత మొదటి కోత వస్తుంది. తరువాత ప్రతి 60-75 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. సరైన నిర్వహణలో సంవత్సరానికి 4-6 కోతలు సాధ్యమవుతాయి.
1: లెమన్ గ్రాస్ లో నూనె దిగుబడి ఎంత వస్తుంది?
0: సాగు నిర్వహణ బట్టి ఎకరాకు సంవత్సరానికి సుమారు 10-12 టన్నుల పచ్చిగడ్డి మరియు 50-60 కిలోల సుగంధ తైలం లభిస్తుంది.
1: సిట్రోనెల్లా సాగు ప్రత్యేకత ఏమిటి?
0: సిట్రోనెల్లా నూనెలో సిట్రోనెల్లాల్, జిరానియాల్ వంటి సంయోగాలు అధికంగా ఉంటాయి. దోమ నివారణ ఉత్పత్తులు, అగరబత్తులు, సబ్బులు, గది సుగంధ ద్రవ్యాలు అంటే రూమ్ ఫ్రెషనర్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
1: పాల్మారోసా నూనెకు మార్కెట్ లో ఎందుకు ఎక్కువ డిమాండ్ ఉంది, దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది?
0: పామరోజా నూనెలో జెరానియాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక నాణ్యత గల సువాసన కలిగి ఉండడంతో పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
1: తులసి సాగు ద్వారా రైతులకు ఎలాంటి ఆదాయం లభిస్తుంది?
0: తులసి ఆకులు, పొడి ఆకులు, తులసి టీ, తులసి యొక్క నూనె రూపాల్లో అమ్ముకోవచ్చు. ఔషధ మరియు ఆయుర్వేద పరిశ్రమలో మంచి డిమాండ్ ఉండటం వల్ల చిన్న రైతులకు కూడా అనుకూలమైన పంట. కోసిన గడ్డి లేదా ఆకులను చిన్న ముక్కలుగా చేసి డిస్టిలేషన్ యూనిట్ లో ఉంచుతారు. ఆవిరి పంపి నూనెను విడుదల చేస్తారు. ఆవిరి చల్లబడిన తరువాత నీరు మరియు నూనె వేరుపరచాలి. పైభాగంలో తేలే నూనెను సేకరించుకోవాలి. పచ్చిగడ్డి త్వరగా నాణ్యత కోల్పోతుంది. క్షేత్రానికి సమీపంలో డిస్టిలేషన్ యూనిట్ ఉంటే రవాణా ఖర్చు తగ్గుతుంది, నూనె నాణ్యత మెరుగుపడుతుంది మరియు రైతులు నేరుగా నూనె విక్రయించి ఎక్కువ ధర పొందగలరు.

0: సుగంధ నూనెను ఎలా తయారు చేస్తే బాగుంటుంది మేడం?
1: నాణ్యతకు సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే సరైన కోత దశ, డిస్టిలేషన్ కు తీసుకునే సమయం మరియు డిస్టిలేషన్ వ్యవధి ఎంతసేపు చేస్తున్నామనేది, మరియు నీటి నాణ్యత చూసుకోవాలి, తైలమును నిల్వ చేసుకునే పాత్రలు మరియు తేమ శాతం చూసుకున్నట్లయితే నాణ్యత అనేది చాలా బాగుంటుంది.
0: సుగంధ నూనె నిల్వ ఎలా చేసుకుంటే బాగుంటుంది?
1: నూనె నిల్వ అనేది స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. చల్లని, పొడి మరియు చీకటి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ పాత్రల్లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు.
0: సుగంధ పంటలలో

0: ప్రధాన కలుపు నిర్వహణ ఎలా చేయాలి?
1: నాటిన మొదటి 60 రోజులు 2 సార్లు కలుపు తీసుకోవాలి. తరువాత మొక్కలు విస్తరించి నేలను కప్పివేస్తాయి. మల్చింగ్ చేయడం వల్ల కూడా కలుపు తగ్గి తేమ నిల్వ ఉంటుంది.
0: సుగంధ పంటలలో సాధారణంగా వచ్చే తెగుళ్లు?
1: సాధారణంగా తెగులు తక్కువగా ఉంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, వేరుకుళ్ళు, దోమల నుండి సమస్యలు రావచ్చు. నీరు నిల్వ కాకుండా చూడాలి. ఆరోగ్యమైన నాట్లు ఉపయోగించాలి మరియు అవసరమైతే బయోఫర్టిలైజర్స్ పద్ధతులు పాటించాలి.

0: సుగంధ పంటల కోత తర్వాత చేయాల్సిన పనులు ఏమిటి?
1: కోత తరువాత కోసిన పదార్థాన్ని నీడలో ఉంచడం. కలుపు అనేది వెంట వెంటనే తీసుకోవాలి, వెంటనే డిస్టిలేషన్ యూనిట్ కు పంపించుకోవాలి. నూనె వేరు చేసి చక్కగా వడగట్టుకోవాలి. నాణ్యత పరీక్ష చేసి నిల్వ చేసుకోవాలి.
0: సుగంధ పంటల మార్కెటింగ్ లో రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏవేవి, అవి ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు?
1: రైతులు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలంటే ధరల మార్పులు. మార్కెట్లో ధరలు అనేది మారుతుంటాయి. కొనుగోలుదారుల సమాచారం లేకపోవడం మరియు చిన్న పరిమాణంలో ఉత్పత్తి చేసుకోవడం. దీనితో పాటు డిస్టిలేషన్ సదుపాయం దూరంగా ఉండటం, దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ అనేది ఖర్చు ఎక్కువగా అవుతుంది. నాణ్యత ప్రమాణాలు తెలియకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం, ఇవన్నీ జరుగుతుంటాయి.
0: రైతులు మంచి ధర పొందడానికి ఏ చర్యలు తీసుకోవాలి?
1: మంచి ధర రావడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే FPO అందులో చేరాలి. సమూహంగా డిస్టిలేషన్ చేపట్టాలి. డిస్టిలేషన్ యూనిట్ అనేది ఒక సొసైటీకి ఒకటి పెట్టుకుని డిస్టిలేషన్ చేయించుకోవాలి.
0: సుగంధ నూనెలను ఎక్కడ విక్రయించవచ్చు?
1: నేరుగా పరిశ్రమలను విక్రయించాలి మరియు నాణ్యత పరీక్ష అనేది చేయించుకోవాలి. నిల్వ సదుపాయం కల్పించుకోవాలి. మార్కెట్ సమాచారం అనేది ముందుగానే సేకరించుకోవాలి. ఆయుర్వేద కంపెనీలు, పరిమళ ద్రవ్య తయారీ సంస్థలు, కాస్మెటిక్ పరిశ్రమలు, అగరబత్తి తయారీలు, ఔషధ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ వేదికలు, ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ సంస్థలు.
0: సుగంధ పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి?
1: విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే ఉదాహరణకు హెర్బల్ టీ, పొడి ఆకులు, ఎరోమా ఆయిల్, రూమ్ ఫ్రెషనర్స్, హెర్బల్ సబ్బులు, హెయిర్ ఆయిల్స్, దోమ నివారణ స్ప్రేస్ మరియు అగరబత్తులు, సువాసన కలిగిన కొవ్వొత్తులు, సుగంధ వాసన కలిగిన ఆకులు, గడ్డి, పువ్వులు, కాండం లేదా వేర్ల నుండి ఆవిరి స్వేదన పద్ధతి అంటే స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సుగంధ నూనెలు అనగా ఎసెన్షియల్ ఆయిల్స్ పొందే పంటలను సుగంధ పంటలు అంటారు. ఉదాహరణకు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి, మింట్, జిరానియం మొదలైనవి. వీటి నూనెలు ఔషధాలు, సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు, కాస్మెటిక్స్ మరియు ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు. సుగంధ పంటలు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి రకాలు, పుదీనా రకాలు, వెట్టివేరు, జెరానియం, పచౌలి, రోజ్మేరీ మొదలైనవి ఎకరాకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి అనేక కోతలు తీసుకోవచ్చు. పశువులు సాధారణంగా మేయవు, ఎండలను కొంతవరకు తట్టుకుంటాయి. నూనె రూపంలో నిల్వ ఉంచడం వలన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. విలువ ఆధారిత పద్ధతుల ద్వారా అదనపు లాభం పొందవచ్చు. మంచినీరు వసతి కలిగిన ఎర్ర నీళ్లలో, ఇసుక నీళ్లలో అనుకూలం. నీరు అనేది నిల్వ ఉండకూడదు. 20-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 700-1200 మిల్లీమీటర్ వర్షపాతం అనేది అనుకూలము. వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్, జులై, ఆగస్ట్ మాసాలు ఉత్తమమైన సమయం. సాధారణంగా 45x45 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటుతారు. ఎకరాకు సుమారు 12,000 నుంచి 15,000 నాట్లు అంటే పిలకలు అవసరం అవుతాయి. భూమి సిద్ధం చేసుకునే సమయంలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సిఫార్సు చేసిన ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల యూరియా అని 2 దఫాలుగా వేసుకోవాలి. ఇది లెమన్ గ్రాస్ కు సంబంధించి. నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. మొక్కలు బాగా పాతుకుపోయే వరకు వారానికి ఒకసారి నీరు అవసరం అవుతాయి. తరువాత వాతావరణం బట్టి 10 నుండి

15 రోజుల వ్యవధిలో నీరు ఇచ్చుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. పంట కోత అనేది నాటిన 4 నుండి 5 నెలల తరువాత మొదటి కోత వస్తుంది. తరువాత ప్రతి 60 నుండి 75 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. సరైన నిర్వహణలో సంవత్సరానికి 4 నుండి 6 కోతలు సాధ్యమవుతాయి. సాగు నిర్వహణ బట్టి ఎకరాకు సంవత్సరానికి సుమారు 10 నుండి 12 టన్నుల పచ్చిగడ్డి మరియు 50 నుండి 60 కిలోల సుగంధ తైలం లభిస్తుంది. సిట్రోనెల్లా నూనెలో సిట్రోనెల్లాల్, జిరానియాల్ వంటి సంయోగాలు అధికంగా ఉంటాయి. దోమ నివారణ ఉత్పత్తులు, అగరబత్తులు, సబ్బులు, గది సుగంధ ద్రవ్యాలు అంటే రూమ్ ఫ్రెషనర్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. పామరోజా నూనెలో జెరానియాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక నాణ్యత గల సువాసన కలిగి ఉండడంతో పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. తులసి ఆకులు, పొడి ఆకులు, తులసి టీ, తులసి యొక్క నూనె రూపాల్లో అమ్ముకోవచ్చు. ఔషధ మరియు ఆయుర్వేద పరిశ్రమలో మంచి డిమాండ్ ఉండటం వల్ల చిన్న రైతులకు కూడా అనుకూలమైన పంట. కోసిన గడ్డి లేదా ఆకులను చిన్న ముక్కలుగా చేసి డిస్టిలేషన్ యూనిట్ లో ఉంచుతారు. ఆవిరి పంపి నూనెను విడుదల చేస్తారు. ఆవిరి చల్లబడిన తరువాత నీరు మరియు నూనె వేరుపరచాలి. పైభాగంలో తేలే నూనెను సేకరించుకోవాలి. పచ్చిగడ్డి త్వరగా నాణ్యత కోల్పోతుంది. క్షేత్రానికి సమీపంలో డిస్టిలేషన్ యూనిట్ ఉంటే రవాణా ఖర్చు తగ్గుతుంది, నూనె నాణ్యత మెరుగుపడుతుంది మరియు రైతులు నేరుగా నూనె విక్రయించి ఎక్కువ ధర పొందగలరు. నాణ్యతకు సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే సరైన కోత దశ, డిస్టిలేషన్ కు తీసుకునే సమయం మరియు డిస్టిలేషన్ వ్యవధి ఎంతసేపు చేస్తున్నామనేది మరియు నీటి నాణ్యత చూసుకోవాలి, తైలమును నిల్వ చేసుకునే పాత్రలు మరియు తేమ శాతం చూసుకున్నట్లయితే నాణ్యత అనేది చాలా బాగుంటుంది. నూనె నిల్వ అనేది స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. చల్లని, పొడి మరియు చీకటి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ పాత్రల్లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు. నాటిన మొదటి 60 రోజులు 2 సార్లు కలుపు తీసుకోవాలి. తరువాత మొక్కలు విస్తరించి నేలను కప్పివేస్తాయి. మల్చింగ్ చేయడం వల్ల కూడా కలుపు తగ్గి తేమ నిల్వ ఉంటుంది. సాధారణంగా తెగులు తక్కువగా ఉంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, వేరుకుళ్ళు, దోమల నుండి సమస్యలు రావచ్చు. నీరు నిల్వ కాకుండా చూడాలి. ఆరోగ్యమైన నాట్లు ఉపయోగించాలి మరియు అవసరమైతే బయోఫర్టిలైజర్స్ పద్ధతులు పాటించాలి. ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం వేగంగా పెరుగుతుంది. కోవిడ్ అనంతరం ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్స్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం అనేది వేగంగా పెరుగుతుంది. నీటి కొరత పరిస్థితుల్లో కూడా సాగు చేయగల పంటలపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి డిస్టిలేషన్, విలువ ఆధారిత ఉత్పత్తులు తెలంగాణలో సుగంధ పంటల సాగుకు మంచి భవిష్యత్తు.

0: ఎఫ్పిఓ ద్వారా సుగంధ పంటల మార్కెటింగ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి?
1: ఈ ఎఫ్పిఓస్ వల్ల పెద్ద పరిమాణంలో ఉత్పత్తి సేకరిస్తారు. డిస్టిలేషన్ యూనిట్ అనేది సామూహికంగా వినియోగిస్తారు. దీనితో పాటు రవాణా ఖర్చు తగ్గుతుంది. పరిశ్రమలో నేరుగా ఒప్పందాలు కుదురుతాయి. బ్యాంకు రుణాలు మరియు ప్రభుత్వ పథకాల సౌలభ్యం అనేది ఉంటుంది.
0: తెలంగాణలో సుగంధ పంటల భవిష్యత్తు ఎలా ఉంది?
1: కోవిడ్ అనంతరం ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్స్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం అనేది వేగంగా పెరుగుతుంది. నీటి కొరత పరిస్థితుల్లో కూడా సాగు చేయగల పంటలపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి డిస్టిలేషన్ విలువ ఆధారిత ఉత్పత్తులు తెలంగాణలో సుగంధ పంటల సాగుకు మంచి భవిష్యత్తు ఉంది.
0: సుగంధ పంటల సాగు మరియు మార్కెటింగ్ ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు.
2: మిట్టీ కి సెహత్ బిగడనే లగి హై ఔర్ జబ్ మాటీ హి కమజోర్ పడ్ జాయేగి తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతి థీ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:46 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు వింటారు దేశభక్తి గీతాల కార్యక్రమంలో దేశభక్తి గీతాలు. ముందుగా వినండి పి సుశీల గారు పాడిన ఈ పాట కొడల్దిద్దిన కాపురం చిత్రం నుండి.

0: ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ భక్తి గీతాలు. ఇప్పుడు విందాం బడిపంతులు చిత్రం నుండి ఘంటసాల బృందం పాడిన ఈ గీతం, వినండి.

0: శ్రోతలు మీరు వింటున్నారు దేశభక్తి గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇప్పుడు వినండి సుబ్బు చిత్రం నుండి దేశభక్తి గీతం.
2: Do you hear me?
3: Yeah.
2: Ladies and gentlemen, do you love me?
3: Yeah.
2: Do you love your mommy and daddy?
3: Why not?
2: So that

శ్రుతులు మీరింత వరకు సినీ దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు ఈరోజు స్థానిక పెరట్ గ్రౌండ్స్లో జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ CH మోహన్ దాస్ గారు, సహకారం B శ్రీకాంత్ గారు.

0: ఈరోజు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో గౌరవ బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు మరియు ప్రభుత్వ సలహాదారులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీస్ కమాండెంట్ నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ సలహాదారులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ,
1: జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు, నాతో వచ్చేసిన ఎమ్మెల్యేలకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థినీలకు, విద్యార్థులకు నా ఆశీస్సులు. స్వాతంత్రం సాధించి 79 సంవత్సరాలు పూర్తయిన 79 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకున్నాం. ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటు చెప్తూ ముందుకు సాగుతా ఉన్నాం. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి అందరం సమర్పించుకుందాం. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ప్రపంచానికి సరికొత్త పోరాట పథకాన్ని పరిచయం చేసింది మహాత్మా గాంధీ సారథ్యంలో. బయట శత్రువులైనా బ్రిటిష్ వారైనా యుద్ధం గెలిచిన మనం

పండిత్ జవహర్లాల్ రైతులు దేశ అంతర్గత శత్రువులు అయిన పేదరికం అసమున్నతుల పోరాటానికి నంది పలికిన మనం సంధించుకున్న స్వాతంత్రం ఏప్రిల్ నాటికి భారతదేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా భిన్న భాషలుగా భిన్న ప్రాంతాలు మరియు వ్యక్తులు మధ్య ఉన్న స్వాతంత్రం అంటే ప్రతి పౌరుడికి కనీసం సౌకర్యాలు కూడు గుడ్డ లభించే ఉండడం తమ కాళ్ళపై తమ స్వచ్ఛంగా నిలబడవ. నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా మహాలక్ష్మి గృహజ్యోతి చేయుత పథకము, రైతు రుణమాఫీ మరియు ఇంద్రమహిళ పథకము సజావుగా జరుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమల్లో నిజామాబాద్ జిల్లా ముందుకు పయనిస్తున్నాం, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాం. ఈ సందర్శాన్ని వివిధ రంగంలో సాధించిన పద్ధతిని మీకు తెలియజేస్తాము. వ్యవసాయం 2026లో ఇప్పటి వరకు వరి 387,000 ఎకరాలకు, మొక్కజొన్న 52,000, సోయా 35,000, కంది 900 ఎకరాల సాగు చేస్తున్నాం. సమవంతంగా ఉంచడానికి పచ్చి రొట్టె ఎరువులైన జీవులకు విత్తనాలతో 4,192 క్వింటాలు మరియు జనము 1,36 క్వింటాలు 50% రైతు పై విధానం మండలంలో సొసైటీల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో యూరియా 16,477, డిఏపి 860, పొటాస్ 2,786 కాంప్లెక్స్, 13,325 టన్ను నిల్వలు ఉన్నాయి. రైతు బన్నా జిల్లాలో 2025-26 సంవత్సరానికి కానీ ఇప్పటి వరకు రైతు బీమా అనంత కలిగిన వివిధ కారణాలతో చనిపోయిన 786 రైతులకు సంబంధించిన భారీ నామినీ బ్యాంక్ ఖాతాలో 39,30,00,000 రూపాయలు నేరుగా జమ చేసడం జరిగింది. వాహనాలు వానాకాలం 2006 సీజన్కు గాను జిల్లాలో 2,75,000 మంది రైతులకు ఇప్పటి వరకు 360 crore 21 lakh రూపాయలు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖ జిల్లాలో రేషన్ కార్డుల గురించి 4,77,780, ఆహార భద్రత కార్డు 16,909,947 ప్రజలకు లబ్ధి పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 2025 నుండి అన్ని చౌకదారుల దుకాణం ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 3 నెలల బియ్యాన్ని అనగా ఆగస్టు నుండి అక్టోబర్ వరకు 2026 వరకు మొత్తం 30,130 టన్నుల ఉచిత బియ్యం కేటాయించడం జరిగింది. మహాలక్ష్మి పథకం, ఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల హరులైన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం కింద 2,67,603 లబ్ధిదారులకు 14,87,826 సిలిండర్ల సబ్సిడీ విడుదల చేయడం జరిగింది. మొత్తము 46,86,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇందురమ్మ, ఎవరైతే చిన్నవాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 హామీల పథకంలో భాగంగా ఇందురమ్మ ఇళ్ళ నిర్మాణంకు జిల్లాలో అత్యంత పేదరిక తమ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి దిశ కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం, అనంత కలిగిన ప్రతి లబ్ధిదారుకి 5,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. మన జిల్లాలో 16,920 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో పూర్తయిన 9,624 పురోగతులు ఉన్నాయి. 7,300 అదనంగా గాను 430

0: 30 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. రెండో దశ ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్ళు మరియు ఎక్కడైతే స్లాబ్ పోయినాయో వాళ్ళకు కూడా స్లాబ్ను చేంజ్ చేసుకోవడానికి 1500 ఇళ్లకు వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా 2,50,000 నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 9,86,00,000 మంది మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నాం. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 421 లక్షల రూపాయలు మహిళలకు బస్సు ఛార్జీల వంతులు చెల్లించడం జరిగింది. సగాటున ప్రతి రోజు 1 లక్ష మంది మహిళలు ప్రయాణం ఉచితంగా ప్రయాణం సౌకర్యాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. గృహ విద్యుత్ శాఖ గృహజ్యోతి పత్రిక కింద 200 యూనిట్ల రూపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 272,300 మందికి ప్రతి నెల 0 బిల్లుగా 295,25 లక్షల రూపాయలు సబ్సిడీ చేయడం జరిగింది. అలాగే నాయి బ్రహ్మన్ మరియు లజాక వృత్తుల వారికి కూడా 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. పెన్షన్ 2,53,483 మందికి వివిధ రకాల పెన్షన్ దారులకు ప్రతి నెల 56,83,00,000 పంపిణీ చేస్తా ఉన్నాం. శ్రీనిధి 25-26 సంవత్సరంలో 246 కోట్ల లక్షలు నిర్దేశించుకొని 2,623,63,00,000 రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. దానికి 98.85% సాధించడం జరిగింది. మహిళా సంఘాలకు 26,463 మంది సభ్యులకు రుణ మంజూరు చేసి రాష్ట్ర స్థాయిలో 3 రుణాలను మంజూరులో మరియు రుణాలు రికవరీలో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అవార్డు అందుకున్నాము. అందుకున్నందుకు మహిళా సోదరు వాళ్ళకు మా తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. ప్రస్తుతం 26-27 సంవత్సరంలో 285 కోట్ల 50 లక్షల రూపాయలు ఇప్పటి వరకు రుణాలు మంజూరు చేయడం జరిగింది. మహిళా సంఘాల సభ్యులకు 46 విద్యుత్ ఆటోలు 3 లక్షల రూపాయల చొప్పున మొత్తం 13,08,00,000 రూపాయల రుణాలు పంపిణీ చేయడం జరిగింది. విద్యాశాఖ జిల్లాలో 1,159 పాఠశాలలో 97,720 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించింది. విద్యార్థులు వారానికి 3 సార్లు గుంటూరు మరియు 3 సార్లు రాగిజావాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత అల్పాహారము మరియు వారానికి 3 రోజులు పాలు ఇచ్చే కథను ప్రారంభిస్తాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు అదనపు గదులకు మురుగుదొడ్లకు మరియు మంచినీటి సదుపాయాలకు ఈ పథకం కింద 42,23,50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నిధులు నుండి 24,23,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రజలందరికీ చేరుకంలో సహకరించాలని ప్రజాపతి అందరికీ అధికారులకు ప్రతి ఒక్కరికి నా అభినందన. ఈ కార్యక్రమంతో వచ్చేసిన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పత్రిక వినియోగదారులకు శాసక సభ్యులకు మరియు తెలంగాణ కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
1: ఇంకా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ గారు, అదనపు కలెక్టర్ భుజంగరావు గారు, జిల్లా అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, ఆర్ము నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ వేడుకలలో విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అదరింపజేశాయి. అనంతరం ఈ వేడుకలలో

శకటాల ప్రదర్శన, జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ వేడుకలలో అధికారులు, అనధికారులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేశారు.

శృతులు మీరింత వరకు. ఈరోజు స్థానిక పెరడ్ గ్రౌండ్లో జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం బి శ్రీకాంత్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తుంది. ఇప్పుడు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక న్యూస్ రీల్ వెలువడింది.

0: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విందాం.
1: ఆకాశవాణి. ఎనభైవ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. సప్తధార మొదటిది శక్తి తయారీ రంగము, రెండవది వ్యవసాయము ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది హరిత నీలి ఆర్థిక వ్యవస్థ. సప్తధారలోని 7వ ప్రవాహం భారత సాఫ్ట్ పవర్ అని ఆయన చెప్పారు.
1: ఆజ్ లాల్ కిలే కీ ప్రాచీర్ సే మై దేశ్ కే సామ్నే శక్తి కీ సప్తధారా కా ఆవాహన్ కర్తా హూ. ఆనే వాలే 5-7 సాల్ మే జో పిచ్లే 5-7 దశక్ మే నహీ హువా వో సప్తధారా కే సామర్థ్య సే శక్తి సే హమ్ దేశ్ కో నయీ ఊంచాయీ నయీ గతి దేంగే ఔర్ నయే లక్ష్యో కో పార్ కర్నే వాలా సామర్థ్య దేంగే.
0: గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారికి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने

0: నా పరిచయం లహరాయా.
1: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని మోదీ తెలిపారు.
0: విభిన్న పరీక్షలకు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ హమ్నే కర్నే కా నిర్ణయ కియా హై. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై, హమారే పాస్ ఉత్తమ్ టాలెంట్ హై, టీచర్స్ హై. ఉన్ సంసాధనో కో జోడ్ కర్కే హమ్ దేశ్ కే నౌజవానో కో ఫ్రీ కోచింగ్ దేనే కా ఏక్ పూరా నెట్వర్క్ హమ్ ఖడా కర్నే వాలే హై.
1: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్దిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. టీబీ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మ నిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
2: हमारा देश विकसित भारत के महान संकल्प को सिद्ध करने की दिशा में अत्यंत आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. इस राष्ट्रीय विकास यात्रा में हमारा तेलंगाना एक महत्वपूर्ण ग्रोथ इंजन बनकर के उभरा है. हमारी राजधानी हैदराबाद आज भारत के एक प्रमुख ग्रोथ सेंटर, प्रावीण ग्रोथ सेंटर के रूप में मजबूती से स्थापित हो चुका है.
1: తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. హైకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు ఆయన ప్రత్యేక పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, లాయర్లు కోర్టు ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో రాజ్యాంగ విలువలను, న్యాయ వ్యవస్థ సాధించిన పురోగతిని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. గడిచిన ఏడాదిలో తెలంగాణ హైకోర్టులో దాదాపు 88.5% పైగా కేసులను పరిష్కరించి రికార్డు సాధించామన్నారు.
3: As an organ of the state, we can say that the members of state judiciary have been working sincerely towards rendering quality justice and reduction of tendency of cases despite several constraints. During last year, the institution of cases were 90,357, while 80,020 were disposed of in the High Court. That is approximately 88.56% of disposal. The collective effort of the bench and the bar can only ensure qualitative and speedy disposal of cases.
1: ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సైనిక స్మారక స్థూపం వద్ద యుద్ధ వీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాత్రం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు.
4: ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం.
1: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
4: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
1: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

0: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల విలువ గల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికి అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ $30 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ విధాన రూపకర్తల మధ్య తమ సంస్థ వారధిలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై మా ఖమ్మం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ మరికొన్ని వివరాలు అందిస్తారు.
1: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖమ్మంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే జిల్లాలో చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకాన్ని ఆవిష్కరించారు.
2: ఇకపై గురుకులాల్లో ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థుల కోసం పౌష్టిక అల్పాహార బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ఆకలితో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం వారి ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యా ప్రతిభను మరింత మెరుగుపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. రైతులకు ఏర్పడే విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా మన ప్రభుత్వం పొలంబాట కార్యక్రమం చేపట్టింది. విద్యుత్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుందో పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నాం. పిఎం కుసుమ్ కింద 1795 మెగావాట్ల సామర్థ్యానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అలాగే 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం.
0: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పోరాటాల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్రాభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకొండ విజయ రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 trillion అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ తెలిపారు. 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 lakh మంది అర్హులకు కొత్తగా

0: సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో 30,909 కొత్త రేషన్ కార్డులు, 1,53,582 మంది రైతులకు 161.38 కోట్ల రూపాయల రైతు భరోసా కింద ఇచ్చామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై మా కరీంనగర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు.
1: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను, వారి సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ,
2: మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,03,00,000 ప్రయాణాలు చేసి తద్వారా 365,30,00,000 రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరా శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,58,000 లబ్ధిదారులకు 9,23,755 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి సరఫరా చేయడం జరిగింది. రైతు భరోసా పథకం ద్వారా వానక పంటకు గాను 1,92,628 మంది రైతులకు సుమారు 2,06,22,00,000 రూపాయలను జమ చేయడం జరిగింది. సన్న రకం ధాన్యాన్ని విక్రయించినటువంటి 25,659 మంది రైతులకు 71,17,00,000 రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే లూప్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందని, సిద్దిపేటను మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడీఓసీ కార్యాలయం, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా ప్రాంగణాల్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై మా ములుగు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రతాప్ మరిన్ని వివరాలు అందిస్తారు.
3: ములుగు జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో ఆదివాసీ గ్రామ ప్రజలు మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారికి కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ అధికారులు వారికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
0: ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈ రోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసింది.

0: 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ గణపూరి శాసనసభ్యులు కడియం శ్రీహరితో కలిసి ముఖ్య అతిథిగా బీర్లా ఐలయ్య పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. తదనంతరం జిల్లా ప్రగతిపై సందేశాన్ని అందించారు. వనపర్తిలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ ఆదర్శ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్న ఈ వేడుకలో జిల్లా ప్రగతి నివేదికను వినిపించి 138 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల స్ఫూర్తితో సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట ప్రజలు అభివృద్ది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సంక్షేమ ఆర్థిక ప్రగతిని వివరించారు. రైతు భరోసా పథకంలో 360,464 మంది రైతులకు 418 కోట్ల రూపాయల సాగు ప్రోత్సాహం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రదీప్ జైన్, ఎస్పీ పరతోషి పంకజ్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వాడవాడల మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరం అంతా జెండా పండుగల ప్రతి ఇంటి పైన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చారిత్రక వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఏ విధంగా జరిగాయో మా ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్నారు.
1: భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హన్మకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత ఘనంగా జరిగాయి. వరంగల్ జిల్లా వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. చారిత్రక ఖిల్లా వరంగల్ లోని కుష్మహల్ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న కొండా సురేఖ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చారిత్రక నగరమైన వరంగల్ ను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు హన్మకొండ జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
2: 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తొలిసరి ఆదాయం 2,19,575 రూపాయలు ఉంటే తెలంగాణ తొలిసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరుకుంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తొలిసరి ఆదాయం అధికంగా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి నిదర్శనంగా నిలిచింది.

0: ఇంతవరకు మీరు
1: 80వ
0: స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:37 దాటి 44 సెకండ్లు. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
3: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
6: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
5: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
6: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225-3344.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: శ్రోతలు మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి జానపద గీతం.

శ్రోతలు, మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. ఇప్పుడు వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈరోజు ఉదయం గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం తెలుగు అనువాదం వింటారు. 10:00 అఖిల భారతీయ రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఈరోజు మనమందరం
1: భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం ఉంటారు.
0: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి. ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి. ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది. అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది. కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాం. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాము. మిత్రులారా,

దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్రం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది, మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు, పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది, డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్ధితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము, వందల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్ గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు, కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢ

ఆయన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మ నిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం, మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే, మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాం. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం

మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో, అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము, తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంధన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది, కానీ నేడు దాదాపు 1,75,00,000 ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈరోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాం. అందుకే మేము పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము, మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో అంటే 1925 నుండి గడిచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది.

అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం, మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము, మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే, ఒక్కో బస్తా ధర ఏకంగా 3000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికి మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు. ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డిఏపి ధర బస్తాకు 5000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1350 రూపాయలకే డిఏపిని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకనొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని ఆలోచించి

వచ్చే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది, గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మ నిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన FTA ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన MSMEలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ FTA ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో 1/4 వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే 1/4 వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6

దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనకు కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశాన్ని కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది, వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి, అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి, మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి, మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి, మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి, మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి, మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని 2వ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది, ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచ

మొత్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటమ్ది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హై స్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులు అంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగాను ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భర సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ స్కేల్ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి

సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్తుతాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపి వేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టిలేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానివి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు

నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతి పెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే, నా దేశ యువశక్తే. ఈ విజయాలకు ఆధారం వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1 లక్ష కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు, మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1 లక్ష కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నా. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2000

కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్య తరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే, అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్య తరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించాలని నిర్ణయించాము. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడకు సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ లో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 350 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 350 పోటీలలో భారతదేశం దాదాపు 2 వంతుల క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే ఈ రోజు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే

పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోను, ప్రతి నగరంలోను, ప్రతి పాఠశాలలోను ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కలిసి నశాముక్త భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3,500 మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతల ఉన్నా, భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం

దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపత్ చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్ వెళ్ళాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్లి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్ పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్ పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్ పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తోడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014వ సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే

సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలనని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి. సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆ గణాంకాల్లోని సూక్ష్మ అంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపురేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే, వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు. మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి. ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి, దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి అందరం.

0: కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, వందే, వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: ఇంతవరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 6 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.